ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 15వ తారీఖు శనివారం, 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:55. శ్రోతలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

0: ఇయల రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు. పొద్దుగల 7 గంటలకు భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీచే న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజ్పై జరిగే జాతీయ పతాకావిష్కరణ అనంతరం అక్కడి నుండి జాతినుద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10 గంటలకు తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 100.2 ఎఫ్ఎం లో 10 గంటల 10 నిమిషాలకు సింగిడి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30కు భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక వివిధ భారతీ కార్యక్రమాలు 12:40 నుంచి పొజామట్టు 5 గంటల దాకా హిందీ వివిధ భారతీ కార్యక్రమాలతో ముగుస్తాయి. ఇక పొజామట్టు 5 గంటలకు మాట చెప్పు పాట నుండి కార్యక్రమం ఉంటుంది. ఐదున్నరకు కతిందాం పిల్లల కోసం ఈ కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతుల సాయం సూరయ్య వ్యవసాయం కథ ప్రసారమవుతుంది. రచన చంద్రప్రతాప్ కంథెటి. ఈ కథను చెప్తారు ఈ వరలక్ష్మి. మా తాత చెప్పిన మామంచి కథల సంపుటి నుండి గుర్రం తెలివి ఈ కథ ప్రసారమవుతుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. కథను చెప్తారు ఎం వాణి. నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి గురించి మూడుత శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెట్టేది జి జ్యోతి. ఇక 6:20 మన పురాణాలుంటాయి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ ప్రసారమవుతుంది. రెండవ భాగం వింటారు. ఇక 7 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఇయల ఏడుంబావుకు పొజ్జామట్టు కిసాన్ వాణి కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెట్టేది కేశాలిని. ఇక రైతు అంతరంగం కార్యక్రమంలో కూరగాయల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చట ప్రసారమవుతుంది. హుషారు కార్యక్రమం 7:45 ప్రసారమవుతుంది. 8:30కు రాత్రి హైదరాబాద్ లోని గోల్కొండ కోట వద్ద జరిగిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యక్ష వార్తావాహిని ప్రసారమవుతుంది. 9:30కు భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుపై నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10 గంటలకు రాత్రి జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఇయల మేరీనే కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 వస్తుంది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక 7 గంటలకు భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీచే న్యూఢిల్లీలోని ఎర్రకోట బూర్జుపై జరిగే జాతీయ పతాకావిష్కరణ అనంతరం అక్కడి నుండి జాతినుద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. 9:30కు సమాచార ప్రభా, 9:45కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ట్యూన్ చేసే ఉంచండి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

0: జరుపుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ
1: निष्ठावान विद्यार्थी और शिक्षक, विकास के लिए तत्पर वैज्ञानिक और इंजीनियर, स्वास्थ्य सेवा में कार्यरत डॉक्टर और स्वास्थ्य कर्मी, मेहनती श्रमिक और अन्नदाता किसान अपने प्रयासों से राष्ट्र निर्माण कर रहे हैं. प्रतिभावान खिलाड़ी, शिल्पकार तथा कलाकार, जनहित में सेवारत जनप्रतिनिधि, न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी, कार्यनिष्ठ सिविल सेवक, अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता, हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌర రక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభ

0: శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో అట్లా ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్ కి కనెక్షన్ ఇచ్చారు. అదే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
0: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి, శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తు పై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలీ నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి 7 పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अशीतितम स्वतंत्रता पर्वण पूर्व संध्यायां अमृतेन संभाषणेन राष्ट्रमभिसंबोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू शस्त्राः यत् जागतिक अशान्तेः युद्ध विभीषिकायाश्च तमसि अपि भारतीया अर्थव्यवस्था उज्ज्वल नक्षत्रवत् तीव्रतमगत्या समेधते। राष्ट्रपतिना प्रोदीरितं यत् भारतस्य आर्थिक संवृद्धिः वैश्विक संवृद्धिमतिक्रम्य द्विगुणाधिकं यावत् वर्तते।
4: Even in such trying circumstances, our economy is moving ahead as the fastest growing major economy in the world. According to economic projections, the growth rate of the Indian economy is expected to be more than twice the average of global growth rate. Atmanirbhar Bharat Abhiyan has further strengthened the foundation of our economic progress and national security.
3: राष्ट्रपतिना प्रतिपादितं यत् राष्ट्रस्य नक्सलोन्मूलनम् एका ऐतिहासिकी सफलता अस्ति। सा प्रावोचत् यत् यानि क्षेत्राणि पूर्वं नक्सलातङ्केन प्रभावितानि आसन् तेषु क्षेत्रेषु इदानीम् उत्साहसन्ततिः विकासप्रवाहश्च दरीदृश्यते।
4: भारत को नक्सल मुक्त बनाना एक बड़ी उपलब्धि है। आप नक्सल प्रभावित क्षेत्र में उत्साह का वातावरण है तथा विकास के सर्वस्पर्शी धारा प्रभावित हो रही है। बस्तर ओलंपिक्स में खिलाड़ियों ने, बस्तर पंडुम में कलाकारों ने तथा इन आयोजनों में दर्शकों ने भारी संख्या में हिस्सा लिया।
3: राष्ट्रपतिना प्रोक्तं यत् छात्रवृन्दः राष्ट्रभविष्यस्य मुख्यशिल्पीवर्गः अस्ति। परीक्षाव्यवस्थायाः परिष्काराय च शासनं प्रतिश्रुतमस्ति। राष्ट्रपतेः अनुसारं भारतस्य 65% युवजनसङ्ख्या राष्ट्रस्य मुख्यशक्तिः अस्ति, या स्वप्रयासैः उद्यमितायाः नूतनान् मार्गान् रचयति। अनेन भारतं 47.2% वर्षं यावत् विकसित भारत निर्माणस्य स्वप्नं साक्षात्कर्तुम् अग्रसरति। उपराष्ट्रपतेः सीपी राधाकृष्णन् अवोचत् यत् राष्ट्रपतेः स्वतंत्रता दिवसस्य पूर्वसन्ध्यायाम् एकः शक्तियुतः प्रेरणादायी च सन्देशः दत्तः, यः एकस्य आत्मविश्वासपूर्णस्य प्रवर्धमानस्य जीवन्तभारतस्य च आकांक्षाः प्रकटीकरोति। सामाजिकान्तर्जालीय स्वीय सन्देशे राधाकृष्णन् इत्यनेन प्रोदीरितं यत् राष्ट्रपतेः सम्बोधने यूनाम् आशाः, नारीशक्तेः योगदानं, देशस्य आर्थिक प्रगतिं च संस्पृश्य एकस्य सशक्तस्य समृद्धस्य च राष्ट्रस्य व्यापकं दर्शनम् उपस्थापितम्। तेन अग्रे प्रतिपादितं यत् एते रवाः राष्ट्रयज्ञे नागरिक आहुत्यै दिव्यम् आह्वानं सन्ति। देशः अद्य 80th स्वातन्त्र्यदिवसम् आचरति। प्रधानमन्त्री नरेन्द्रमोदी दिल्ल्याः ऐतिहासिके रक्तदुर्गे समारोहस्यास्य नेतृत्वं करोति। समारोहस्य अन्तर्गतं भारतीयवायुसेनायाः द्वे MI-17 इत्येते विमाने आयोजनस्थले पुष्पवृष्टिं करिष्यतः। राष्ट्रियध्वजारोहणम् 21 भुशुण्डिकानां निनादेन सह समन्वितं भविष्यति। पुष्पवृष्टेः अनन्तरं प्रधानमन्त्री नरेन्द्रमोदी रक्तदुर्गस्य प्राचीरात् राष्ट्रं सम्बोधयिष्यति। प्रशासनेन दूरदर्शनवाहिनीनां कृते 12-निमेषपरिमितां विज्ञापनावधिसीमां निरसितुं निर्णयः कृतः। सूचना प्रसारण मन्त्रालयेन एकस्मिन् वक्तव्ये उक्तं यत् केबल टेलीविजन नेटवर्क नियम 1994 इत्यस्मिन् संशोधनस्य राजपत्रे अधिसूचना प्रकाशनस्य दिनांकात् एषः निर्णयः प्रवर्तयिष्यते। मन्त्रालयेन उक्तं यत् दूरदर्शन प्रसारण क्षेत्रे घटितानां परिवर्तनानां दृष्ट्या विज्ञापनावधि सम्बद्धानां प्रावधानानां पुनरावलोकनस्य आवश्यकता अनुभूता। इति वार्ताः।
5: మరి కాసేపట్లో 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
6: లాల్ కిలా లియే చల్తే హై జహాన్ సే ఆప్ భారత్ కే 80వే स्वतंत्रता दिवस के अवसर पर ध्वजारोहण समारोह और भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा राष्ट्र को संबोधन का सजीव प्रसारण सुन सकेंगे। विवरण दे रही हैं

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన

0: వాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యన రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
1: గుర్జాడా అప్పారావు నే ఆపనే ఏ గీత్ మే సభీ భారత్వాసియో కో దేశ్ ప్రేమ్ కా అమూల్య సందేశ్ దియా హే. ఉన్హోనే కహా హే, దేశ్ మున్ను ప్రేమించు మన్నా, మంచి అన్న ది పెంచు మన్నా, దేశ్ మంటే మట్టి కాదోయ్, దేశ్ మంటే మనుషులోయ్. ఇన్ పక్తియో కా భావ్ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్. देश का अर्थ केवल मिट्टी ही नहीं है, देश का अर्थ समस्त जन समुदाय है. मुझे विश्वास है कि समाज की भागीदारी और सरकार के प्रयासों से गांव-गांव में, नगर-नगर में, भारत के घर-घर में रहने वाले सभी लोग स्वस्थ, सुखी और समृद्ध बनेंगे.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, సంపదతో కూడిన ఆత్మ నిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సీఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్దిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక, సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ, మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్య నిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రమని, ఆ త్యాగ నిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట్ర దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

సింగిడి సినిమా పాటల జుంబిడి ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. ఎన్ని భేదాలున్నా, మనకిన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ. అందాం మరి వందే మాతరం. సమరయోధుల పోరాట ఫలం, అమరవీరుల త్యాగ ఫలం, బ్రిటీషు పాలకులపై తిరుగులేని విజయ కేతనం మన స్వాతంత్ర దినోత్సవం. సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు ఈరోజు.

0: సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు మీ పసందైన పాట కోసం. మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫోన్ చేసి మాట్లాడచ్చు, మీకు పసందైన దేశభక్తి గీతాన్ని వినవచ్చు. అయితే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయడానికి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేసి మీ పసందైన పాట అడగచ్చు. ఇప్పటి నుంచైతే 10:30 వరకు సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్లో మాట్లాడేద్దాం. మరి హలో.
1: హలో
0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: గుడ్ మార్నింగ్, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. ఆ బోలియ కహా సే బాత్ కరే ఆప్?
1: జీ ముంబై సే బాత్ కరే.
0: అరే బాప రే, బహుత్ దూర్ సే బాత్ కరే. ముంబై మే ఆజ్ కైసా హల్చల్ హై?
1: బహుత్ సారీ శుభకామనాయే ఔర్ ఆకాశవాణి పరివార్ సే భీ ఆప్కో ఔర్ ఆప్కే ఆకాశవాణి పరివార్ కో భీ హార్దిక్ శుభకామనాయే మ్యామ్.
0: బోలియ సర్.
1: తో ఆజ్ ఆక్చువల్ స్వాతంత్ర దిన్ హై, तो आज लकीली आज हमारा फोन लगा है, तो हमें गाना सुनना है. आओ बच्चे तुम्हें दिखाए झाके हिंदुस्तान की. हाँ, तो
0: ये किस किस फिल्म का गाना है?
1: जो ये स्वतंत्र मिला है उसमें बहुत सारे जो देशभक्त है उनका बलिदान से मिला है. और एक ऐसा किस्सा है जो चलता रहेगा, जनरल डायर जो जालियन वाला हत्याकांड उसने बनाया था, तो वहाँ स्वतंत्र की जो मीटिंग चालू थी वहाँ पे उसने आके अंधाधुंध फायरिंग कर दिया था. तो बहुत सारे जो अपने देशभक्त है, जो लोग है, मासूम लोग है, वो ऑफ हो गए थे. तो ये इतिहास में ये बहुत स्वतंत्र दिन का ब्लैक मैंने एक्चुअल बहुत.
0: हेलो हेलो हेलो హలో. హలో హలో హా బోలియే బోలియే బోలియే. హలో హా బోలియే, ఆప్కా ఆవాజ్ సునాయి దే రా, బోలియే.
2: तो इसीलिए ये देश में एकांत मतलब एकात्मता है. और वो जालियन वाला वाला जो हत्याकांड था वो जन्मांजन तक लोगों के जहन में रहेगा. तो इसलिए आज ये पावन दिन पे आओ बच्चों तुम्हें सिखाई हिंदुस्तान की, अपने हिंदुस्तान में क्या क्या हुआ है, किस विविधता में एकता है, ये सॉन्ग हमें आप जरूर हमारे गाँव को मैम सुनवाइएगा.
0: जरूर सुनाएंगे. ये बहुत साल का फिल्म है, जागृति. जागृति फिल्म है, 1957 का फिल्म है. स्वतंत्र आने के 10 साल के बाद ये मूवी आया था. इसमें देशभक्ति, हाँ देशभक्ति जागृति के लिए, देशभक्ति भक्ति की जागृति के लिए ये गाना आपने सुनवाए थे. ధన్యవాద్ ఆప్కో, బహుత్ అచ్చే బాత్ కరే అభీ తక్ స్వతంత్ర కే దివస్ కే బారే మే ఔర్ స్వతంత్రతా కీ సబ్ యే ఖుషీ కే బారే మే. ధన్యవాద్ ఆప్కో, ఆప్కా నామ్ నహీ బతాయే, బహుత్ దూర్ సే కాల్ కరే పర్. ఓకే, ధన్యవాద్, బహుత్ ధన్యవాద్. గానా సునియే.
2: థ్యాంక్ యూ.

0: அச்சா பபலா
1: ஃபைபால்
0: நடுவுல தாமரா
1: ஃபைபால்
0: வரத புள்ளா
1: ஃபைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి ఫైబాల్
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అని అనుకున్నాం కదా. అయితే దేశంను ప్రేమించమన్నా అని అప్పట్లో గురజాడ అప్పారావు ఈ బంగారం లాంటి పదాలను తన సొంత కలంతో రాసిండ్రు. దేశంను ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటుపడవోయ్, తిండి కలిగితే కండ కలుగును, కండ కలవాడేను మనిషి, దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పకోయ్, ఆ పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్, సొంత లాభం కొంతమానుకు పొరుగువారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ സമയം 10:30 కావస్తున్నది. గొడిసేపట్లో భరతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం వింటారు. రచన శ్రీ జి మురళీధర్ రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు.

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం విన్నారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన గారు, శ్రీ కె జాఫర్ బాషా, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ శ్రీ పాండ్రంగ్ ముతాలిక్, కీబోర్డ్ శ్రీ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ శ్రీ ఎస్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి

1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటుతుంది. ఒకవైపు దేశమంతా ఉత్కంఠ, మరోవైపు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం ఫలించబోతుందన్న ఆనందం. అర్ధరాత్రి గడియారం దాటింది, తేదీ మారింది, ఆగస్టు 15 వచ్చింది, భారత చరిత్ర మారింది. అప్పటి వరకు పరాయి పాలనలో ఉన్న ఒక దేశం తన భవిష్యత్తును తానే రాసుకునే స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. దాని వెనుక జైళ్లలో గడిచిన జీవితాలున్నాయి, లాఠీ దెబ్బకు రెదురుడ్డిన దేహాలున్నాయి, ఉరికంబాలను ముద్దాడిన యువకులున్నారు, కుటుంబాలను వదిలి ఉద్యమ బాట పట్టిన మహిళలున్నారు. పేర్లు చరిత్రలో కనిపించకపోయినా దేశం కోసం సర్వస్వం కోల్పోయిన సామాన్య భారతీయులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు, సరోజిని నాయుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారత స్వాతంత్ర చరిత్రలో ప్రతి పుట ఒక త్యాగగాథే. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కో సిద్ధాంతం కావచ్చు, కానీ అందరి గుండెల్లో వినిపించిన మాట ఒక్కటే, భారతదేశం స్వతంత్రం కావాలి. ఆ పోరాటంలో కోట్లాది భారతీయుల హృదయాలను ఏకం చేసిన ఒక మాట ఉంది. ఆ మాట వినగానే ఆనాడు బ్రిటిష్ పాలకులు కలవరపడ్డారు. యువకుల రక్తం ఉప్పొంగింది. స్వాతంత్ర సమరయోధుల గొంతులు ఒకటయ్యాయి. ఆ రెండు పదాలు వందే మాతరం. 2026 స్వాతంత్ర దినోత్సవానికి ఈ వందే మాతరంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందే మాతరం 150 సంవత్సరాల ప్రస్థానం దేశం స్మరించుకుంటున్న సందర్భమిది. 1875లో రూపుదిద్దుకున్న ఈ గీతం ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమంలో ఒక నినాదంగా మారింది. వందే మాతరం అంటే మాతృభూమికి వందరం, మనల్ని పెంచిన నేలకు నమస్కారం, మనకు గుర్తింపునిచ్చిన దేశానికి కృతజ్ఞత. స్వాతంత్ర పోరాట సమయంలో సభల్లో వందే మాతరం వినిపిస్తే అది కేవలం ఒక పాటగా మిగిలేది కాదు, ఒకరి గొంతులో మొదలై వందల గొంతులోకి వెళ్లి వేలల గొంతులోకి మార్మోగి చివరకు ఒక జాతీయ సంకల్పంగా మారేది. అందుకే 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరానికి ప్రత్యేక స్థానం కల్పించారు. గాంధీ పుట్టిన దేశం. ఈ చిత్రం కోసం పి సుశీలా బృందం పాడిన, గోపి రచించిన, ఎస్పి కోదండపాణి గీతం విందాం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని. అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
2: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన గీతం విందాం.

భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంచుకు కట్టాలి రాశిస్తు నరు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పను వచ్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు బట్టిన చల్ల దొరగా డెప్పడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా. బడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అని పిలువబడే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నిటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం, సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశ వృద్ధిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజిన్గా మారిందని కొనియాడారు. హైదరాబాద్లోని గోల్కొండకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాతరం గీతాలాపన చేశారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92% అధికంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ആകാശവാണി ഹൈദരാബാദ് കേന്ദ്രം. ఇప్పుడు సమయం 11:05 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమం 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక చర్చ. ఇందులో పాల్గొన్నవారు జయంతి ఉప్పల, అనిరుద్ధ్ జోషి. వినండి ఇన్సైట్స్.
1: హాయ్, గుడ్ ఈవినింగ్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే. దిస్ రేజెస్ అ ఫన్ క్వశ్చన్ ఇన్ మై మైండ్. Does 80th Independence Day make us young at 80 or old at 80? To discuss this fun conundrum, we are here with you today. I am Anirudh Joshi and with me is Jayanti Vupala. You are listening to All India Radio for a special program celebrating Independence Day. Hi Jayanti.
2: Hello Anirudh. How are you doing?
1: I am doing quite well.
2: I'm excited what we have today for our discussion. Shall we jump in?
1: Oh yes. Do you know that there is one song that ties all of us to this entire idea of India? Would you want to listen to it?
2: Definitely.
1: So here's Mile Sur Mera Tumhara, old classic about the oneness of our country.

Virginia! Virginia! Virginia! Virginia!

0: సుడిగుండాల చిత్రం కోసం వినరా భారత అంటూ బుర్ర కథ వినిపించారు. ఈ కథాగానానికి సంగీతం కెవి మహాదేవన్.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40

को हिंदी कार्यक्रमों उत्सव आजादी का आजादी जो मिली नहीं कमाई गई है सुरभि जैन जयदीप कृष्ण कुमार గారు సమర్పిస్తున్న ప్రత్యేక రూపకం 1:20 వంతలోకంలో విషపురుగు కథానిక వింటారు రచన పఠనం శ్రీమతి నండూరి సుందరి నాగమణి ఆపై వార్తల అనంతరం 2:30 బాలానందంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ బాలలు సమర్పించే కదంబం వింటారు. ఇప్పుడు దేశభక్తి గీతం. జుమ్మందినాథన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర మౌనిక ఆలపించిన చంద్రబోస్ రచన ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: చిత్రసీమలో మరో పాట జ్యోతి చిత్రం కోసం జీవలక్ష్మి బృందం పాడిన గురజాడ అప్పారావు రచన, ఇది పెన్యాల సంగీతం.

0: చిత్రసీమ దేశభక్తి గీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

उत्सव आजादी का आजादी जो मिली नहीं कमाई गई है. ఇది ఈనాటి మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే హిందీ కార్యక్రమంలోని అంశం. మధ్యాహ్నం 1:20 వంతలోకంలో శ్రీమతి నండూరి సుందరి నాగమణి రచించి పఠించిన కథానిక విషపురుగు ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నపిల్ల కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ బాలలు సమర్పించే కదంబం వింటారు. ఈరోజు రాత్రి 9:30 గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. ఈరోజు రాత్రి 9:30 ఈరోజు రాత్రి 8:15 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక న్యూస్ రీల్ వినిపిస్తాము.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: गत 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే 1000 కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తొలిసారి వందే మాత్రం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్, బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ది, అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్టస్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగా, జల్క నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 22 సెకండ్లు.
3: ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
4: బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
3: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
4: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 GB డేటా, 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
3: బీఎస్ఎన్ఎల్ హైస్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
4: 200 MBPS హైస్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
3: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
4: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
3: ప్రధాన ఈబీ సేవలు
4: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
3: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
4: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ.
2: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం చెబుతాము. ఉద్యమ నినాదాల చైతన్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జాతీయ ఉద్యమంలో నినాదాలు ఎత్తుకుని ఒక్కొక్క జాతీయ ఉద్యమ నాయకులు ఒక్కొక్క నినాదం ఇచ్చి ప్రజలను చైతన్యపరిచి స్వతంత్ర సంగ్రామంలో మరి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు, లక్ష్యాన్ని చేరారు, భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించారు, స్వాతంత్ర్యం సిద్ధింపజేశారు. మరి అలాంటి నాయకులు అందించినటువంటి నినాదాలు ఒక ప్రగతి రథచక్రాలై రథసారథులై కదిలాయి, ప్రపంచ మొత్తాన్ని కదిలించాయి, భారత జాతిని ఏకం చేశాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి నినాదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వందే మాతరం ఈ నినాదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంకిం చంద్ర చటర్జీ ఈ నినాదాన్ని ఇచ్చారు. వందే మాతరం అంటే అమ్మ నేను నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. బంకిం చంద్ర చటర్జీ భారత జాతీయోద్యమ కాలంలో భారతదేశాన్ని దేవతగా తల్లిగా అభివర్ణించారు. ఆ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిందో అందరికీ తెలిసిందే. మరి వందే మాతర గీతాన్ని కూడా మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం. మరి అంటే ఒక నినాదం ఎంత మందిని కదిలిస్తుంది, ఒక చైతన్య శక్తిగా ఇలా మొత్తం సంఘటితమై జాతిని ఏకం చేసేటువంటి ఒక మంత్రదండంగా ఎలా పనిచేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఒక నినాదం ఎత్తుకొని ప్రపంచమై జనసాగరమై సాగుతూ ఉంటుంది, అందరిని కదిలింపచేస్తుంది, అనుకున్న విజయాన్ని సిద్ధించేలా చేస్తుంది. అలాంటి గొప్ప నినాదాలు మరి జాతీయోద్యమ నాయకులు ఎంచుకుని ప్రజలను విపరీతంగా చైతన్యం చేసి స్వాతంత్ర్య సంగ్రామంలో విజయం సాధించడానికి ఆ నినాదాలు ఒక జీవశక్తిగా, ఆయువుగా, ఆయువు పట్టుగా, వేదికగా పనిచేసే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉద్యమ నినాదాల చైతన్యం అనే టాపిక్ తీసుకున్నాం. సత్యమేవ జయతే ఈ నినాదం ఎక్కడ చూసినా కనపడుతుంది. గొప్ప గొప్ప మహానుభావులు ఈ వర్డ్ రాసుకుంటారు. కార్యాలయాలు, అధికార కార్యాలయాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ ఆఫీసుల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో ఈ నినాదం ఉంటుంది. ఈ నినాదాన్ని ఇచ్చినవారు పండిట్ మదన్ మోహన్ మాలవీయ. ఈ యుగానికి ఆదర్శప్రాయమైన వ్యక్తిగా పరిగణించబడి మదన్ మోహన్ మాలవీయ భారతదేశంలో మహా మన అనే గౌరవప్రదమైనటువంటి బిరుదును పొందిన మొదటి చివరి వ్యక్తి అన్నమాట. సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది అనేది ఈ నినాదం యొక్క అర్థం. స్వరాజ్ మేరా జన్ సిద్ధ అధికార హై ఔర్ మై ఇసే లేక రహుంగా అంటూ బాల గంగాధర్ తిలక్ నినాదం ఇచ్చారు. ఆ నినాదంతో కూడా ప్రజలు ఎంతో చైతన్యమయ్యి స్వతంత్ర భారతావనిలో మేము కూడా అంటూ, మేము సైతం అంటూనే, మా ప్రాణం మా త్యాగం అంటూనే వారి నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యం ప్రతి పదం అక్షర తోటాలై జనాలని కథన రంగం వైపు నడిపించాయి. మొహమ్మద్ ఇక్బాల్ 1977 నవంబర్ 9 పంజాబ్లోని సియాల్కోట్లో జన్మించారు. మొహమ్మద్ ఇక్బాల్ ప్రసిద్ధ కవి, రాజకీయ నాయకులు, తత్వవేత్త, అద్భుతమైన విద్యావేత్త కూడా.

అతను బ్రిటిష్ ఇండియాలో బ్యారిస్టర్ కూడా. ప్రజల్లో రాజకీయ అవగాహన వ్యాప్తి చేయడానికి అతను కవిత్వం పాటను రాశారు. ఆయన రాసినటువంటి పాట మనం దేశభక్తి రోజు జాతీయ పండుగల రోజు ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాము. అది కూడా మన జాతీయ గీతాల్లో ఒకటై ప్రతి ఒక్కరిని కదిలించేస్తుంది, విన్న ప్రతిసారి రోమాంచితమవుతుంది. అది సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అంటూ దేశభక్తి భావనతో యువతను చైతన్యం చేయడానికి ఈ ప్రసిద్ధ పాటను ఒక నినాదంగా ఉపయోగించారు. ఒకరు కాదు, వందలు కాదు, వేలు కాదు, కోటాను కోట్ల భారతీయులను గుండెలను తాకి ప్రతి గుండె స్పందించి పాటలాగా ప్రభంజనమై సాగిందే.

अब भी जिसका कोन कोन खौला नहीं वो पानी है, जो देश के काम ना आए वो बेखर जवानी है అంటూ నినాదాన్నిచ్చారు చంద్రశేఖర్ ఆజాద్. స్వాతంత్రోద్యమానికి సంబంధించి చంద్రశేఖర్ ఆజాద్కు అత్యంత విప్లవాత్మకమైన భావజాలం ఉండేది. అతను ఆజాద్ అనే స్వయంగా తీసుకున్న పేరుతో ప్రజలలో ప్రజాదరణ పొందారు. చిన్న వయసులోనే ఆజాద్ స్వతంత్ర సంగ్రామంలో చేరి వివిధ హింసాత్మక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. మాతృభూమిని బ్రిటిష్ వారి బారి నుంచి విముక్తి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ పూనారు. బ్రిటిష్ వారికి ఎప్పటికీ పట్టుపడకూడదని నిశ్చయించుకున్న ఆజాద్ అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి నినాదాలు ఇవ్వడం ప్రజలను తద్వారా యువతను విప్లవాత్మకంగా మార్చారన్నమాట. ఆయన చేసిన నినాదాలు, ఆయన ఇచ్చిన స్పీచ్లు, ఆయన చెప్పిన మాటలు యువతను ఆ సంగ్రామం వైపు నడిపించిందన్నమాట. ఒక్క యువతే కాదు, అన్ని వర్గాల ప్రజలను ఈ జాతీయోద్యమ నాయకులు ఇచ్చిన నినాదాలతో మరి ఆ ఉద్యమం వైపు, ఆ తిరుగుబాటు వైపు, తెల్లవారి పాలనను అంతం చేసేందుకు వీటన్నింటినీ ఒక బాణాలుగా, ఒక తూటాలుగా, ఒక మిజైల్స్గా వాడారు, విజయం సాధించారు. సంఘటిత శక్తి ఎలా ఉంటుంది, అక్షర శక్తి ఎలా ఉంటుంది, ఆ శబ్ద తరంగం అందరి గొంతుకలు ఏకమైతే ఆ తరంగం ఎలా ఉంటుంది అని రుచి చూపించారు, ప్రపంచానికి తెలిసేలా చేశారు. అది భారత సంగ్రామ చరిత్ర.

భారతమాత సంఖ్యలను బానిస సంఖ్యలను తెంచడానికి ఎందరో మరెందరో ఇంకెందరో అసూలు పాశారు. తెలిసి కొందరైతే తెలియని వారు ఇంకెందరో ఎందరో ప్రాణత్యాగ ఫలం వల్ల స్వాతంత్ర్యం సిద్ధించింది. దాన్ని కాపాడుకోవాలి. ఇంతింతై వటుడింతై ప్రపంచ దేశాలకు ధీటుగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటేలా యువత నడుం బెగించాలి. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. ఆ నాయకుల యొక్క సంకల్పాలను, ఆశయాలను, లక్ష్యాలను, వారి యొక్క ఐడియాలజీని తీసుకుని భావి భారతాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నడుం బెగించాలి. అలా చాలామంది, ఇంకెంతోమంది నాయకులు, అన్ని రకాల వర్గాల నాయకులు తమకు తోచిన విధంగా ఎంచుకున్న మార్గాన్ని తీసుకుని అందరూ కలిసి, కళాకారులైతేనేమి, రైతులైతేనేమి, ఉద్యమకారులైతేనేమి, జాతీయ నాయకులైతేనే, పార్టీ నాయకులైతేనే, ఇంకా రకరకాల అందరూ కలిసి ఒక సంఘటిత శక్తి ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడిందో, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నినాదాన్ని తీసుకున్నారు. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి నినాదాలతో మరి జాతీయ నడిపించారు, ఉద్యమ వైపు నడిపించారు, విజయం సాధించారు. అమర్ షాహిద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ భారతమాత ముద్దుబిడ్డగా పేరు పొందినటువంటి ఇతను 27 ఏట అష్ఫాక్ ఉల్లా ఖాన్ మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఉరికొయ్యను ముత్తడారన్నమాట. నిజంగా ఒక్కొక్క వారి జీవితాలను చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. మరి ఇతను కూడా యువతను ప్రోత్సహించడానికి సర్పరోషికి తమన్నా అనే కవితలోని కూన్సీ

లింగే హోలీ గర్వతన్ ముష్కిల్ మెయిన్ హై అనే పంక్తిని ఒక నినాదంగా ఉపయోగించారు భారతదేశానికి స్వాతంత్ర్య సిద్ధించడం కోసం. మరి బానిస సంఖ్యలను ఆ స్వేచ్ఛను కోరడం కోసం, బానిస సంఖ్యలను తెచ్చడం కోసం తన వంతుగా కూడా భారతదేశానికి ఒక సేవ చేశారు, అందరినీ చైతన్యం చేశారు. ఇలా కేవలం నినాదంతో కూడా ప్రజలను ఏకం చేయొచ్చు అని చూపించడానికి భారతదేశం ఒక్క మాత్రమే, ఈ ఒక్కటి మాత్రమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారతదేశం సాధించినటువంటి ఈ విజయం మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకుంది. ఆ స్ఫూర్తిగా తీసుకున్నటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అని ఆలోచించి ముందడుగు వేయాలి, కొత్త భారతావనని సృష్టించాలి. ఇది ఇవాల్టి ఉద్యమ నినాదాల చైతన్యం. మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కవుతుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్దిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. టీబీ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మనిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటము ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట సమగ్రాభివృద్దికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
1: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ప్రారంభించడంపై టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పారదర్శకతతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తాయని, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, విద్య, రక్షణ రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల భారం మోపుతూ హామీలను విస్మరించిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట అభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని తెలిపారు. అందరికీ సమాన హక్కులు, న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ పోరాటాల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రోడ్లు, సాగునీరు, విద్య వైద్య రంగాల్లో నల్లగొండను రాష్టంలోనే అగ్రభాగాన నిలుపుతానని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికీ అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్బంగా వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్బంగా స్పీకర్ వివరించారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడీఓసీ కార్యాలయము, కలెక్టర్ క్యాంపు కార్యాలయము, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈరోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వనపర్తిలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ లోక్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు వైవిధ్యం ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక కర్టన్ రైజర్ ఎపిసోడ్ ఇప్పుడు వింటారు.

0: చరిత్ర ఒక నిరంతర ప్రవాహం. కాలగమనంలో ఎన్నో సామ్రాజ్యాలు పుడతాయి, మరెన్నో కాలగర్భంలో కలిసిపోతాయి. చరిత్ర పుటలను తిరిగేస్తే మనకు కనిపించేది కేవలం కొందరు రాజుల విజయగాథలు, రక్తపాతం నిండిన యుద్ధాల రికార్డులు మాత్రమే. సామ్రాజ్యాల ఆవిర్భావాలను, వాటి వైభవాలను, ఆపై సంభవించిన వాటి పతనాల వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలను చరిత్ర చాలా నిష్పక్షపాతంగా నమోదు చేస్తుంది.
1: కానీ ఇక్కడొక ప్రాథమికమైన ప్రశ్న ఉదయిస్తుంది. చరిత్ర కేవలం అధికార పీఠాలను మాత్రమే గుర్తుంచుకుంటే మరి ఆ సమాజాన్ని, ఆ సంస్కృతిని, ఆ అస్తిత్వాన్ని, తమ రక్తాన్ని, చెమటను ధారపోసి తీర్చిదిద్దిన సామాన్య అసామాన్య మనుషులను ఎవరు గుర్తుంచుకుంటారు?
0: ఒక నాగరికత తనను ఉన్నతంగా మార్చిన ఆ మహనీయులను కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎలా కాపాడుతుంది?
1: వారి జ్ఞాపకార్థం కేవలం రాతి కట్టడాలను, స్మారక చిహ్నాలను నిర్మిస్తే సరిపోతుందా? లేదా వారు నడిచిన వీధులకు వారి పేర్లు పెడితే వారి రుణం తీరిపోతుందా? నగరాల నడిబొడ్డున కాంస్య విగ్రహాలను ప్రతిష్ఠిస్తే ఆ మహనీయుల ఆశయాలకు మనం న్యాయం చేసినట్టేనా?
0: అవును, ఒక సమాజంగా మనం ఇవన్నీ చేస్తాం. ఇవి కేవలం భౌతిక సంకేతాలు మాత్రమే. కాని వీటన్నింటికంటే అత్యున్నతమైనది, అత్యంత పవిత్రమైనది ఒకటి ఉంది. అదే ఒక జాతి తన హృదయ గర్భంలో ఆ మహనీయులకు ఒక శాశ్వతమైన, చెరిపేయలేని స్థానాన్ని కల్పించడం. తరాలు మారినా, శతాబ్దాలు గడిచినా చెదరని ఆ శాశ్వత స్థానానికే సార్వభౌమ భారతదేశం పెట్టుకున్న గౌరవప్రదమైన పేరు భారతరత్న.
1: రత్నాలు సాధారణంగా నల్లటి బొగ్గు గనుల్లోనో లేదా భూమి అంతర్భాగంలోనో తీవ్రమైన ఒత్తిడి, వేడి నడుమ రూపాంతరం చెందుతాయి. వాటి భౌతిక విలువను, వాటి కాంతిని బట్టి, వాటి అరుదైన లభ్యతను బట్టి కాలం, మార్కెట్ నిర్ణయిస్తాయి. కాని భారతదేశం సగర్వంగా ప్రకటించుకునే భారతరత్నాలు ఈ మట్టి పొరల్లో పుట్టేవి కావు. అవి ఈ పవిత్ర భారతభూమి గుండెల్లో నుంచి ఉద్భవిస్తాయి.
0: ఈ మానవరత్నాల విలువను ఏ ఒక్క ప్రభుత్వమో, ఏ ఒక్క రాజకీయ పార్టీయో, లేదా కేవలం ఒక నిర్దిష్టమైన తరము నిర్ణయించలేదు. వీరి సేవలను, వీరి త్యాగాలను కాలమే స్వయంగా పరీక్షిస్తుంది. చరిత్రే వీరికి ధృవీకరణ పత్రమిస్తుంది. యావత్ భారతదేశం ఏకతాటిపై నిలిచి శిరస్సు వంచి నమస్కరిస్తుంది.
1: అందుకే మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భారతరత్న అనేది కేవలం ఒక పురస్కారం కాదు, అలంకరించుకునే ఒక పతకం కాదు, కీర్తి ప్రతిష్టలను పెంచే ఒక బిరుదు అంతకన్నా కాదు. ఇది సనాతనమైన, ఆధునికమైన ఈ భారతదేశం తనను తాను మలుచుకున్న మహనీయులకు, నవభారత శిల్పులకు అర్పించే ఒక సామూహిక కృతజ్ఞతా ప్రతీక.
0: కాలచక్రంలో మనం కాస్త వెనక్కి వెళ్దాం. 1954 సంవత్సరం జనవరి 2వ తేదీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 7 ఏళ్లు కూడా పూర్తిగా నిండలేదు. శతాబ్దాల పరాయి పాలన సృష్టించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దారిద్ర్యం, నిరక్షరాస్యత, విభజన గాయాలతో దేశం కొట్టుమిట్టాడుతోంది. దేశాన్ని సరికొత్తగా పునర్నిర్మించుకునే మహత్కార్యంలో జాతి పితామహులు, నాయకులు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. మన పవిత్ర రాజ్యాంగం అమలులోకి వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అయ్యింది.
1: అలాంటి ఒక క్లిష్టమైన, చారిత్రాత్మకమైన సంధి సమయంలో స్వతంత్ర భారతదేశం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సంతకంతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ దేశ సేవలో తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులను గుర్తించి వారిని గౌరవించుకోవాలని భారతావని నిశ్చయించింది.
0: రాజకీయాలకు అతీతంగా, మత సంకుచిత తత్వానికి అతీతంగా, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా, వృత్తుల కులాల లింగ భేదాలకు తావు లేకుండా కేవలం మానవ సేవలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిని శోధించి గుర్తించి వారి పాదాలకు జాతి తరపున ప్రణామం అర్పించే ఒక మహత్తర సాంప్రదాయానికి ఆరోజు బీజం పడింది. ఆ పవిత్ర సంకల్పం నుంచే భారతరత్న పురుడు పోసుకుంది.

0: ప్రారంభంలో అంటే 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ అత్యున్నత పురస్కారానికి కేవలం 4 రంగాలకు మాత్రమే అర్హత కల్పించారు. అవి సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, లలిత కళలు, ప్రజాసేవ. దేశం అప్పుడప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఈ 4 రంగాలు సమాజానికి దిక్సూచిగా నిలిచాయి.
1: కాని కాలం నిశ్చలంగా ఉండదు కదా. దేశం ప్రగతి పదంలో దూసుకుపోతున్న కొద్దీ మానవ మేధస్సు, సేవా పరిధులు కూడా విస్తరించాయి. భారతదేశం తన ఆలోచనా సరళిని, తన దృక్పథాన్ని మరింత విశాలం చేసుకుంది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత అంటే 2011 సంవత్సరంలో ఈ నిబంధనలను సవరిస్తూ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోబడింది.
0: మానవ ప్రయత్నంలోని ఏ రంగంలోనైనా సరే అసాధారణమైన సేవలను అందించి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ప్రతి ఒక్కరికీ ఈ అత్యున్నత గౌరవం వర్తిస్తుంది అని ప్రభుత్వం ప్రకటించింది.
1: ఎందుకంటే ఈ దేశాన్ని నిర్మించేది కేవలం పార్లమెంటులో కూర్చున్న రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ప్రయోగశాలలో రాత్రింబగళ్ళు శ్రమించే ఒక శాస్త్రవేత్త ఈ దేశాన్ని నిర్మిస్తాడు. తన స్వరంతో కోట్లాది మంది హృదయాలను ఓదార్చే ఒక సంగీత విద్వాంసుడు ఈ దేశాన్ని నిర్మిస్తాడు. ప్రాణాలు కాపాడే ఒక వైద్యుడు, పొలంలో చెమటోడ్చి అన్నం పెట్టే ఒక రైతు శాస్త్రవేత్త, సమాజంలోని అసమానతలపై పోరాడే ఒక సామాజిక సంస్కర్త, క్రీడా మైదానంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే ఒక క్రీడాకారుడు, వీరంతా ఈ దేశ అస్తిత్వాన్ని, గౌరవాన్ని నిర్మించే శిల్పులే.
0: గడిచిన 7 దశాబ్దాల కాలంలో ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రతి ఒక్క మహనీయుడిని మనం పరిశీలిస్తే వారు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కనిపించరు. వారు తాము ప్రాతినిధ్యం వహించిన రంగాలలోని అత్యున్నత విలువలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు.
1: మొట్టమొదటి గ్రహీతలలో ఒకరైన చక్రవర్తి రాజగోపాలాచారి, అంటే మన రాజాజీ, ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, నిష్కళంకమైన ప్రజాపాలనకు, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయనొక ప్రతీక. పదవులు అనేవి సేవ చేయడానికి మాత్రమే తప్ప అహంకారానికి కాదని నిరూపించిన మహనీయుడు.
0: అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుత తత్వవేత్త. ఆయన జ్ఞానానికి ప్రతిరూపం. పాశ్చాత్య దేశాలకు భారతీయ వేదాంత సంపదను

0: ఉపనిషత్తుల సారాన్ని అత్యంత తార్కికంగా వివరించి భారతీయ మేధోశక్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన విద్యావేత్త ఆయన. ఈ మహనీయుల జీవితాలు మనకు కేవలం చరిత్రను మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతాయి.
1: మరొకవైపు సర్ చంద్రశేఖర వెంకటరామన్, సివి రామన్ గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ మేధావి బ్రిటిష్ పాలనలో ఎలాంటి అత్యాధునిక ల్యాబ్లు వసతులు లేకపోయినా కేవలం ఒక చిన్న గదిలో స్వదేశీ పరికరాలతో కాంతి ప్రసరణపై చేసిన పరిశోధన రామన్ ఎఫెక్ట్కు దారితీసింది. అది భారతదేశానికి సైన్స్ రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది.
0: రామన్ గారికి భారతరత్నం ఇవ్వడం ద్వారా దేశం కేవలం ఒక శాస్త్రవేత్తను మాత్రమే గౌరవించలేదు, భారతదేశంలోని ప్రతి ఒక్క విద్యార్థిలో, యువకుడిలో దాగి ఉన్న శాస్త్రీయ జిజ్ఞాసను, అన్వేషణా తత్వాన్ని గౌరవించింది. మన దగ్గర వనరులు లేకపోవచ్చు, కాని మేధస్సుకు కొరతలేదు అని నిరూపించిన ఆత్మవిశ్వాసానికి దక్కిన గౌరవం ఇది.

0: తెలుగు నేల గర్వించదగ్గ, భారతదేశం ఆరాధించే అపర భగీరథుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలు అనన్యం. ఆధునిక భారతదేశ మౌలిక వసతుల నిర్మాణానికి ఆయనే కదా పునాది వేశారు. నదులకు ఆనకట్టలు కట్టడం, వరదలను నియంత్రించడం, త్రాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన ప్రతిభ అసాధారణం.
1: విశ్వేశ్వరయ్య గారు కేవలం సిమెంట్లు ఇటుకలతో ఆనకట్టలు కట్టలేదు, పారిశ్రామికంగా ఎదిగితేనే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని చాటి చెప్పారు. ఆయన క్రమశిక్షణ, సమయ పాలన ఇప్పటికీ ప్రతి ఒక్క ఇంజనీరుకు ఒక పాఠ్యపుస్తకం. ఆయన దేశ నిర్మాణానికి నిబద్ధతకు నిలువెత్తు ప్రతీక.
0: సామాజిక అసమానతల చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన మహోజ్వల భానుడు డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగ నిర్మాత. శతాబ్దాలుగా అణచివేతకు గురైన కోట్లాది మంది ప్రజల పక్షాన నిలిచి వారికి హక్కులను ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన సామాజిక న్యాయ స్వరమాయన. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక సామాజిక విప్లవం.
1: మరోవైపు అనాథలకు, కుష్ఠరోగులకు, సమాజం వెలివేసిన వారికి తన అపారమైన ప్రేమతో కరుణతో అమ్మ ఒడిని అందించిన మదర్ థెరిసా. అల్బేనియా దేశంలో పుట్టిన, భారతదేశాన్ని తన మాతృభూమిగా మార్చుకుని కోల్కత్తా వీధుల్లో మరణానికి చేరువలో ఉన్నవారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలికిన కరుణామయి ఆమె. వీరిద్దరికీ భారతరత్న దక్కడమంటే మానవత్వానికి, సమసమాజ స్థాపనకు దేశం ఇచ్చిన అత్యున్నతమైన మద్దతు.

0: ఆధునిక యువత గుండెల్లో ఆశల దీపాలను వెలిగించిన మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్రవేత్తగా దేశానికి రక్షణ కవచాన్ని అందించడమే కాకుండా భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినా కూడా సామాన్య విద్యార్థులతో మమేకమవ్వడానికే ఇష్టపడిన మహర్షి ఆయన. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అంటూ యువత రెక్కలకు ఆశయాల బలాన్ని ఇచ్చిన ప్రేరణ కలాం.
1: తన సుమధుర స్వరంతో భారతదేశపు సరిహద్దులను దాటి దేశ ఆత్మను ప్రపంచానికి వినిపించిన గానకోకిల లతా మంగేష్కర్.

సంగీతం అనేది కేవలం వినోదం కాదు, అదొక తపస్సు, అదొక జాతీయ సమైక్యతా సాధనమని ఆమె నిరూపించారు. లతాగారి గొంతులో ఈ దేశపు వేదన, సంతోషం, దేశభక్తి ప్రతిధ్వనించాయి. ప్రతి భారతరత్న వెనుక ఇటువంటి ఎన్నో త్యాగాలు, అంకిత భావాలు దాగి ఉన్నాయి.

0: దేశం ఆకలితో అలమటిస్తున్న తరుణంలో హరిత విప్లవం ద్వారా భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన మహోపకారి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పొలాల్లో ప్రయోగాలు చేస్తూ రైతులకు అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను అందించి దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించిన అన్నదాతల ఆశాజ్యోతి ఆయన.
1: మరి క్రీడారంగానికి వస్తే కేవలం 5 అడుగుల 5 అంగుళాల పొడవుండి చేతిలో బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగితే 100 కోట్ల మంది గుండె చప్పుడుగా మారిన క్రీడా మాంత్రికుడు సచిన్ రమేష్ టెండూల్కర్ క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా ఈ దేశంలో ఒక మతంగా మార్చిన ఘనత ఆయనది. లౌక్యంగా అంకిత భావంతో ఎక్కడా అహంకారానికి తావు లేకుండా క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సచిన్ టెండూల్కర్.
0: ప్రియ శ్రోతలారా, ఈ సుదీర్ఘమైన ప్రతిష్టాత్మకమైన ఆకాశవాణి ధారావాహికలో మనం కేవలం కొద్దిమంది వ్యక్తుల గురించి వినబోవడం లేదు. ఇది సమాచార భాండాగారం కాదు.
1: మనం వినబోయేది భారతదేశాన్ని ఆధునిక ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టిన ఆలోచనలను, అలాగే వారు సమాజానికి వదిలి వెళ్లిన అజరామరమైన విలువలను. మనం వినబోయేది కేవలం కొందరి జీవిత చరిత్రలను కాదు, భారతదేశం అనే ఒక మహావిజ్ఞాన గ్రంథంలో కొన్ని అమర అధ్యాయాలను. ఈ యాత్ర ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇందులో వారి బాల్యంలోని పేదరికం ఉంటుంది, వారు ఎదుర్కొన్న అపజయాలుంటాయి, సమాజం వారిపైన విసిరిన రాళ్లు ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకొని వారు సాధించిన అద్భుతమైన విజయాలు ఉంటాయి.
0: ఒక వ్యక్తి గొప్పవాడని, ఆయన ఇన్ని విజయాలు సాధించాడని చెప్పడం చరిత్ర. కానీ ఆ ఒకే ఒక్క వ్యక్తి చేసిన పోరాటం వల్ల, ఆయన నమ్మిన సిద్ధాంతం వల్ల ఈ యావత్ భారతదేశం ఎలా గొప్పదైంది, ఏ విధంగా రూపాంతరం చెందింది అని సప్రమాణంగా వివరించడమే ఈ ధారావాహిక ఉద్దేశం.
1: రేడియో అనేది కేవలం శబ్దాలను ప్రసారం చేసే సాధనం కాదు, ఇది జ్ఞానాన్ని, సంస్కృతిని, దేశభక్తిని ప్రతి ఒక్కరి గుమ్మంలోకి, గుండెల్లోకి చేర్చే ఒక పవిత్ర మాధ్యమం. ఈ సిరీస్ ద్వారా నేటితరం యువతకు మరియు శ్రోతలకు మన నిజమైన హీరోలు ఎవరో పరిచయం చేయటమే ముఖ్య ఉద్దేశం.
0: ఈ ధారావాహిక ఉద్దేశం కేవలం ఆయా భారతరత్న గ్రహీతల పేర్లు మాత్రమే జ్ఞాపకం ఉండడం కాదు, ఈ భారతదేశాన్ని ఇటుక ఇటుకగా నిర్మించిన మహోన్నతమైన విలువలు గుండెల్లో శాశ్వతంగా ముద్రితం కావడం. అందుకే ఈ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్ కేవలం ఒక జీవిత చరిత్రగా కాకుండా ఒక నిర్దిష్టమైన విలువకు, త్యాగానికి అంకితమైన ఒక అద్భుతమైన శ్రవణ రూపకంగా మీ ముందుకు రాబోతోంది.
1: భారతదేశం సగర్వంగా తల వంచి సాదరంగా నమస్కరించిన ఆ మహామహుల పాద పద్మాల చింతకు రండి. జ్ఞానం, త్యాగం, నిరంతర సేవ, సృజనాత్మకత, నిరుపమాన మానవత్వం కలబోసిన ఆ చారిత్రాత్మక మహాయాత్రలోకి మనమందరం కలిసి అడుగు పెడదాం. ఇది కేవలం ఒక రేడియో కార్యక్రమం కాదు, ఇది మీ గుండెలను తాకే ఒక భావోద్వేగ ప్రయాణం.
0: వచ్చే వారం ప్రసారమయ్యే మొదటి ఎపిసోడ్లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న తొలి ముగ్గురు మహనీయుల్లో ఒకరైన భారతీయ తత్వశాస్త్ర వైభవాన్ని, విద్యా సాంప్రదాయాన్ని

0: ప్రపంచ దేశాల మేధావుల సదస్సుల్లో సగర్వంగా ప్రతిష్ఠించిన మహామేధావి, భారతదేశంలో ప్రతి ఏటా మనం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవానికి శాశ్వత ప్రేరణగా నిలిచిన ఉపాధ్యాయ శిఖామణి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అసామాన్య స్ఫూర్తిదాయక జీవితాన్ని, వారు నమ్మిన విద్యా విలువలను ఆవిష్కరిద్దాం.
1: అంతవరకు నవభారతాన్ని తమ మేధస్సుతో, త్యాగంతో నిర్మించిన ఆ మహనీయులను స్మరించుకుంటూ ఉందాం. వారి ఆశయాలను మన నిత్య జీవితంలో పాటిద్దాం.
0: ధన్యవాదాలు.
1: నమస్కారం.

భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక కర్టైన్ రైజర్ ఎపిసోడ్ విన్నారు. రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ ఏ సత్యనారాయణ, శ్రీమతి కె అనుపమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:41 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు కొన్ని హుషారైన గీతాలు విందాము.

గణేష్ మూవీ కోసం కార్తీక్ బృందం పాడిన రామజోగ శాస్త్రి గీతాన్ని విన్నారు. సంగీతం మిక్కీజీ మేయర్. ఇప్పుడు విందాం యువత సినిమా నుంచి రంజిత్ బృందం పాడిన పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం కొన్ని చిత్రగీతాలు

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో వీర నారీమణులు ఎలా పోరాటం చేశారు, పోరాటంలో వారి ప్రాణాలను ఎలా త్యాగం చేశారు, వారిని ఒకసారి స్మరించుకుందాం, వారి అడుగుజాడల్లో నడుద్దాం, ఆ ఉద్యమ చైతన్యాన్ని మనం పొందుదాం అనే ఉద్దేశంతో మరి మనం వారిని గుర్తు చేసుకుంటున్నాం. లింగ అసమానతలు నిర్మూలించడానికి తన జీవితమంతా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధురాలు పార్సీ వనిత బికాజీ రుస్తుం కామా. ఆమె దేశభక్తి ఎలాంటిదంటే 1906లో జర్మనీలో జరిగినటువంటి అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో మరి ఏకంగా భారత జెండాను ఎగరవేసిన దిశాలి ఆమె. 1896 బొంబాయిలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే ఆ రోగులకు సేవ చేసే క్రమంలో తనకు కూడా ప్లేగ్ వ్యాధి వచ్చినా కూడా ఆ రోగానికి వెరవకుండా, ఆ రోగాన్ని లెక్క చేయకుండా అలా సేవ చేసినటువంటి, స్వాతంత్ర్యం కోసం తన ప్రజల కోసం పోరాడినటువంటి ఒక మానవతావాది మాతృమూర్తి లాంటి ఆ వనితనమాట. సో ఇలాంటి వాళ్ళు భారత సంగ్రామంలో, భారత స్వాతంత్ర సంగ్రామంలో అశువులు బాశారు. ఎందరో మహిళలకు, ఆనాటి సమకాలీన ఉద్యమకారులకు, ఉద్యమ వీర వనితలకు మరి వీరందరూ కూడా స్ఫూర్తిగా నిలిచి స్వాతంత్ర సంగ్రామం వైపు నడిచారన్నమాట.

లింగ వివక్షత లేకుండా మనము కూడా ఆ పోరాటంలో భాగం కావాలి, భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి వారు కథన రంగంలోకి దూకారు, విరంగులై పేలారు, విప్లవ యోధులై విప్లవ నారీమణులై ఒక వెలుగు బావుటాను ఎగరవేశారన్నమాట. నిజంగా వారందరికీ వేల వేల వందనాలు.

బ్రిటిష్ సామ్యవాది బ్రహ్మజ్ఞానవాది మహిళా హక్కుల ఉద్యమ సారథి రచయిత ఎంతో వాగ్ధాటి కలిగిన వీర నారిమణిగా ఆదర్శ మహిళగా పేరు పొందారు అని బిసెంట్. అలాగే భారత కోకిలగా పేరు పొందిన సరోజిని నాయుడు గారు, ఆమె కవయిత్రి, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలుగా కూడా, మరి అలాగే తొలి మహిళా గవర్నర్గా కూడా చరిత్రకెక్కారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆమె త్యాగం మరవలేనిది. ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ప్రవర్తించారు, కీలక పాత్ర పోషించారు. ఎందరో మహిళలకు ఆమె ఊపుగా ఊరేగించారు. ఉద్యమానికి మహిళా శక్తిని సంఘటితం చేయడంలో ఈమె పాత్ర చాలా చాలా ఉంది. గాంధీజీ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇలా అన్నమాట, అంటే తమ సమకాలీన పరిస్థితుల్లో ఎలా ఉద్యమాలు చేస్తున్నారు, అందరూ ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారు, స్వేచ్ఛ కోసం ఎలా ప్రాణత్యాగాలు చేస్తున్నారు, తర్వాత విభిన్న రంగాలలో ఉన్న వ్యక్తులందరూ కూడా జనసంద్రమై ప్రపంచమై ఎలా సాగుతున్నారు అనే దాన్ని కళ్లారా చూస్తున్నారు. తర్వాత ఆంగ్లేయుల పాలన వారు ఏ విధంగా బానిసలుగా చూస్తున్నారు, తమ సంపదను ఎలా దోచుకెళ్తున్నారు, తర్వాత మన వనరులన్నింటినీ ఏ విధంగా కాలరాస్తున్నారు, మన మేధాశక్తిని ఎలా అనగదొక్కుతున్నారు, ఇవన్నీ కళ్లారా చూసి హృదయం ద్రవించిపోతూ, మరి ఆ విధంగా అందరి యొక్క ఆదర్శ భావాలను, వారి చేస్తున్నటువంటి పోరాటాలను ఆదర్శంగా తీసుకుని మేము సైతం అంటూ కథన రంగంలోకి దూకారన్నమాట. ఇలాంటి మహిళలు ఎందరో ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి త్యాగఫలమే ఈనాటి మన స్వేచ్ఛ వాయువులు, మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితం అన్నమాట. కాబట్టి వీరందరిని స్ఫూర్తిగా తీసుకుని వీరి ఆశయాల సిద్ధి కోసం, వీరి లక్ష్యాల కోసం వారి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనం వారి యొక్క భావాలను, ఐడియాలజీని మనం తీసుకోవాలి. రేపటి భవిత కోసం మనం పాటుపడాలి. రేపటి యువతను ఆ వైపుగా మనం తయారు చేయాలనేది మనం తీసుకోవాల్సినటువంటి సంకల్పం అన్నమాట. మరింత సమాచారం చెప్తా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు ఇందాక విన్న పాట ప్రియమైన నీకు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది. గీత రచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్. మరో పాట వచ్చేస్తుంది, ఇది నువ్వే కావాలి సినిమా నుంచి జయచంద్రన్ చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం శక్తిశీలి. ఈ కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరి ఈ టాపిక్ మనం ఎంచుకున్నాం. మరో విప్లవ యోధురాలు మహిళా అగ్ని కెరటం శత్రువుల పాలిట సింహ స్వప్నం ఝాన్సీరాణి లక్ష్మీబాయి. అనేక యుద్దాల్లో ఆరితేరిన ఆడ శివంగి కత్తి పట్టి కథన రంగంలోకి దిగితే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేదట. ఆ ఉద్యమ కాలంలో 1857 భారతదేశ తిరుగుబాటులో ఆమె కీలక యోధురాలు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి పోరాటంలో ఆమె శూరత్వం వర్ణించలేనిది.

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారం అవుతుంది. తప్పకుండా వినండి. మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. స్వాతంత్ర్య సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, యూపీకి చెందిన మహిళా సీఎం మహాత్మాగాంధీతో కలిసి పనిచేసిన వీర నారీమణి సుచేత కృపాలాని గాంధీజీ జైలుకు వెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి మరి మహిళ ఉత్తుంగ తరంగిణి అరుణ ఆసఫ్ అలీ ఇలా చాలామంది అన్నమాట. ఈమె ఢిల్లీ నగరానికి మొదటి మేయర్గా కూడా పనిచేశారు. మరణానంతరం భారతరత్న పొందిన విప్లవ కేరటం ఇలా స్వాతంత్ర సంగ్రామంలో మరి ఎంతోమంది వీర నారీమణులుగా పోరాడారు. అందులో ఎందరో మరెందరో ఉన్నారు. కమలాదేవి, తర్వాత ఇంకా కమలా నెహ్రూ, గాంధీపూరి, మదర్ తెరిసా, బేగం అస్రత్ మహల్, కాన్పూర్ వాసి లక్ష్మీ సెహగల్, జంకీదేవి, బజాజ్, ఇంకా అక్షరాల ఆయుధాలుగా మలిచినటువంటి అక్షర శిల్పి కుంతలా కుమారి సబత్, ఇంకా ఇలా అన్నపూర్ణ మహారాణిగా ఇలా ఎంతో మంది మహారాణులు, తర్వాత మహిళామణులు వీరంతా కూడా ఆయుధాలను చేతపట్టి స్వాతంత్ర సంగ్రామంలో పోరు సల్పారు. వారందరికీ వందనాలు, వేల వేల సెల్యూట్స్. మీరు వింటున్న పాట నేను లోకల్ చిత్రం. అంతకుముందు గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి పాట విన్నారు.

మీరింతవరకు శక్తిశీలి కార్యక్రమం విన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులు అనే అంశం గురించి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు 30 నుంచి రిలే. ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ యూనిట్.

0: ആകാശവാണി വിവരം.
1: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട. ముందుగా శ్రోతలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంది 100.2 FM ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు రాత్రి 11 దాకా ప్రసారమవుతాయి. మరికొంచెం సేపట్లా మిమ్మల్ని పలకరించి అలరించే కార్యక్రమం మాట చెప్పునరి పాట ఇనున్రి షురూ అవుతుంది. ఇదైనాక కతిందాం కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి గురించి ముడత శ్రీనివాస్తో జీజ్ గంగమ్మని పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయ్యలటి రేపటి కార్యక్రమాల చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 FM.

మాట చెప్పుండ్రీ, పాట ఇనుండ్రీ. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. మీరు చెప్పే ముచ్చట్ల నడుమ పాటల్ని వినిపించే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోన్ను జత చేసి 2950 ఇంకో నంబర్ 2300. అట్లనే ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇదే పిన్ కోడ్ నంబర్. కార్యక్రమంలో ముందుగా బడిపంతులు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున్రీ, పాట ఇనున్రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. ఇప్పుడు ఒక ఉత్తరాన్ని రాసి పంపిన్రు. వీరికి అమెరికా అబ్బాయి చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనే పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికాశ్రీ, సుధారామయ్య, ఎం లాస్యశ్రీ వీరు కోరుతున్నారు. వీరికైతే అమెరికా అబ్బాయి చిత్రం నుంచి ఏ దేశమేగినా అనే పాటను వినిపించమంటున్నారు. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరాలంటే మీరు ఉత్తరాలు రాయొచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, 504001, ఇది పిన్ కోడ్ నంబర్. మరి మీరు కూడా ఇట్లనే ఉత్తరాలని రాయుండ్రి, పాటల్ని కోరుండ్రి. ఇప్పుడైతే వారు కోరుకున్న పాట విందాము.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పాట ఇనుండ్రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఇట్లనే పాటలు కోరతందుకు మీరు కూడా ఫోన్లు చేయొచ్చు, ముచ్చట పెట్టచ్చు. మీకు తెలిసిన కొత్త విషయాలను, సరదా ముచ్చట్లను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. ఈ నడుమల ఫోన్లు చేయుండ్రీ, పాటల్ని కోరుండ్రీ. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872324 జత చేసి 2958081, ఇంకొక నంబర్ 2300081.

0: ఇదే నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న మాట చెప్పున్రీ పాట ఇనున్రీ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. శుభ సాయంత్రం. మీ పేరు? ఉషన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఓకే, ఏం చేస్తుంటావు ఉషన్న? గొర్రె మెప్తావా? ఓకే, ఇప్పుడు ఏడున్నావు? మరి ఇంటి కాడ ఉన్నావా లేకపోతే అటు అడవికి, అడవిలో ఉన్నావా? గొర్రెకాయ ఉన్నావా? అదే మరి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అయితే సిగ్నల్ ఉన్న ప్లేస్లో నువ్వు ఆల్రెడీ అటే ఉన్నావు, కాకపోతే సౌండ్ వస్తున్నది కొంచెం ఏదో. అయితే చెప్పు మరి, మధ్యాహ్నం అన్నం తిన్నావా లేదా? గొల్ర కోయినావు మరి? సర్ది తీసుకుపోయినావా? వర్షం పడ్డదా మరి ఇవాళ అక్కడ? లేదా వర్షం? సరే ఉషన్న, ఏమైనా చెప్తావా శ్రోతలకు? ఇంకా శ్రోతలకు ఏమన్నా చెప్తావా? ఏం లేదా? సరే మరి ఏ పాట వింటావు మరి? హలో, జయ చెప్పు. జయ జయ జయ ప్రియ ఆ పాటనా? అది వింటావా? సరే మరి పాట విందామా? సరే ఉషన్న, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట వస్తుంది మరి విందాం.
1: సరే మేడం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: శ్రోతలు, ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. ఈ నడుమల మీరు ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873 2 కోను జత చేసి 2905 0 8 1, ఇంకొక నంబర్ 2300 0 1.

ఈ పాటతో ఇలాంటి మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమం సమాప్తం. ఇక రేపొజామట్టు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇలా రాత్రి 8 గంటలకు హుషారులో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు కతిందాం, పిల్లగన్ల కోసం కార్యక్రమం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కూతుర్లు, అనగనగా ఒక కోతి అంటూ ఇట్లా ఎన్నో కథల్ని, ఎన్నో రకాలైనటువంటి కథలు ఉంటాయి. అందులో నీతి కథలు, పిల్లలకు తెలివినివించే కథలుంటాయి. కానీ గిసుంటి కథల్ని పిల్లగన్ల కోసం చెప్పదందుకు ఇప్పుడు ఎవరూ లేకపోయా. ముందటి కాలంలోనైతే అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు ఈ కథల్ని చెప్పేటోళ్ళు. మరి ఇప్పుడు గసుంటి కథల్ని చెప్పతందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ముందుకు వచ్చింది కతిందాం కార్యక్రమంలా. మరి ఇయ్యలటి కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి కోతుల సాయం, సూరయ్య వ్యవసాయం కథ వింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, ఈ కథను చెప్తారు ఈ వరలక్ష్మి. ఆ తర్వాత మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథను చెప్తారు ఎం వాణి. ముందుగల్లా ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి కోతుల సాయం, సూరయ్య వ్యవసాయం కథ విందాం. రచన చంద్రప్రతాప్ కాంతేటి, ఈ కథను చెప్తారు ఈ వరలక్ష్మి.
2: అనగనగా మర్కటాపురం అనే ఒక ఊరుండేది. ఆ ఊర్లో సూరయ్య అనే ఒక ఆయన ఉంటుండే. ఆ ఊరు మొత్తం మీద మంచి తెలివైన వాడని సూరయ్యకు మంచి పేరు. దాంతోని అతనికి కొంచెం గర్వం కూడా పెరిగింది. అది మామిడికాయలు కాసే కాలం. ఊరంతా కోతుల దండు మస్తుగా నిండిపోయింది. అందరి తోటలను పాడు చేయడం మొదలుపెట్టినాయి కోతులు. ఊళ్ళో రైతులంతా ఈ కోతులతో ఎట్లేగుడో ఏమో, మస్తు భయం పడుతున్నది అని బాగా భయపడేటోళ్ళు. కానీ సూరయ్య భయపడలేదు. ఒక ఉపాయం ఆలోచించిండు. ఒకరోజు పొద్దున్నే 100 గంపల్ని తీసుకొని తోటకు పోతాడు. అప్పటికే తోట నిండా మస్తు కాయలను పాడు చేస్తున్నాయి కోతులు. అతను ఆ కోతుల్ని చూసి ఏమనలే. తీసుకెళ్లిన గంపలల్లా ఒకదాన్ని ఒక షెట్టు కింద ఉంచిండు. తర్వాత మెల్లగా ఆ షెట్టు ఎక్కి ఒక కాయగోసి షెట్టు దిగొచ్చి ఆ గంపలేసిండు. మళ్ళీ షెట్టెక్కి ఇంకో కాయగోసి జాగ్రత్తగా తెచ్చి గంపలు ఉంచిండు. కోతులన్నీ కూడా అతన్ని మస్తుగా గమనిస్తున్నాయి. 1/2 గడిచేసరికి 1/2 కాయలు మాత్రమే కోసి సూరయ్య గంపలేసిండు. కాని కోతుల గుంపు అచ్చం అతను ఎట్లా వేసిండో అట్లనే ఒక షెట్టు కింద 1 గంపను పెట్టుకున్నాయి. మళ్ళా అతనెక్కినట్టే షెట్టెక్కి ఒక్కో కాయను తీసుకుంటొచ్చి గంపలేసుడు మొదలుపెట్టినాయి. ఎట్టనైతే ఏంది, సూరయ్య ఉపాయం ఫలించింది. సాయంత్రం దాకా అయ్యే పని మధ్యాహ్నంకే పూర్తయింది. మధ్యాహ్నం పని వాళ్ళొచ్చేసరికి కోతులు కాయలతో నింపిన గంపలన్నీ బండ్లల్లో పెట్టించుకొని సూరయ్య ఇంటికి తీసుకుపోతాడు. మనమందరం కోతులకు భయపడితే సూరయ్య మాత్రం మంచిగా తెలివితో ఆలోచించి ఆ కోతులతోనే మొత్తం పనులన్నింటినీ గోపించిండు. ఏమన్నా తెలివి ఉన్నా సూరయ్యకు అనుకుంటా మస్తుగా మెచ్చుకుంటారు. అతనికి ఇంకా విపరీతమైన గర్వం పెరిగిపోతుంది. ఊళ్ళో అందరూ తెలివి మాలిన బడుద్దాయిలు, నేనే మస్తు తెలివైనోని అని అనుకోవడం మొదలుపెట్టిండు. మామిడికాయల సీజన్ అయిపోయాక సూరయ్య అతని పెరట్లా మొక్కజొన్న వేయాలనుకుంటాడు. దానికి తెలివిగా ఈ కోతుల సాయం తీసుకోలా, గప్పుడేమో కాయలన్నింటినీ కోతులతోనూ గోపించిన, ఇప్పుడు కూడా ఇవిటి సాయంతోనే పనిచేయాల అని అనుకుంటాడు. అందుకే పెరడు దున్ని చాలల్లా గింజలేసేటప్పుడు కోతులు ఆ కార్యక్రమం మొత్తం చూసేట్టు ఎత్తాడు. ఒక గింజ షాల్లో వేయడం, కాలితో మట్టిగా పేయడం, అట్లా రెండుసార్ల వరకు వేసి గింజల బుట్టలను బయట దొడ్డిలోనే వదిలేసి ఇంటి లోపలికి వెళ్ళి తలుపులేసుకుంటాడు సూరయ్య. లోపలికి వెళ్ళి తలుపు సందులోంచి చూస్తాడు, ఈ కోతులు నేను చేసినట్టు చేస్తాయా లేదా అని. అతను అనుకున్నట్టే కోతులు గింజల్ని అన్ని సాలల్లేసి మట్టిగా పెస్తాయి. ఆ రాత్రి వర్షం మంచిగా పడుతుంది. 3-4 రోజులల్లా మొక్కలొచ్చేస్తాయి. ఈ విషయం తెలిసి ఊరంతా ఇంకా సూరయ్యని ఆకాశానికి ఎత్తే చెట్టు పొగుడతారు. సూరయ్య, అబ్బా ఏమున్నది నీ తెలివి, మేమందరం కోతుల భయంకి ఇంట్లోంచి బయటకు వెళ్తలేం, మా వ్యవసాయం చేసుకునుడే కష్టమైతున్నది, కానీ నువ్వు గప్పుడేమో కాయలన్నింటినీ గోపిస్తివి, ఇప్పుడేమో ఓళ్ళ పని లేకుండా గింజలన్నింటినీ చక్కగా సాలాలు లేపిస్తివి, అబ్బా ఏం తెలివి సూరయ్య నీకు అని అనుకుంటూ అనుడుకు ఓ గర్ర పెరిగిపోతుంది సూరయ్యకు. కాలం అట్లా గడుస్తా పోతుంది. మొక్కజొన్న మంచిగా ఏపుగా పెరుగుతుంది. దాదాపు మనిషి భుజాల దాకా మొక్కలు ఎదుగుతాయి. చిన్న చిన్న కండలు విరగడానికి సిద్ధంగా ఉంటాయి. ఒకరోజు తోటలో సాళ్ల మధ్యలో నడుస్తున్న సూరయ్య తన పైరు చూసుకొని మస్తు సంబరపడతాడు. అయితే మొక్కల కుదుళ్లల్లా కలుపు మొక్కలు కూడా బాగా పెరిగి ఉంటాయి. వీటిని పీకేస్తే తప్ప భూసారం మొక్కలకు అందదు అనుకొని కూసొని కలుపు వీకే పనులు ఉంటాడు. సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, మిగిలిన పని రేపు చేసుకుంటేగా తరాసస్తున్నది అనుకొని ఇంట్లోకి పోయి భోజనం చేసి మంచిగా వండుకుంటాడు. ఇగేమున్నది, ఇదంతా చూసిన కోతులు సూరయ్య వేసినట్టే కింద కూసోని మంచిగా వీకేస్తాయి. మర్నాడు తెల్లారి తలుపు తీసి సూరయ్య పెరట్లోకొచ్చి ఆ మొక్కల్ని చూస్తాడు. వామ్మో దేవుడా, ఎంత గతి పట్టే నాకు, అయ్యో అనుకుంటా కుప్పగూలిపోతాడు. ఎప్పుడొచ్చినాయో ఎప్పుడు చూసినాయో పాపం. ఎప్పట్లెక్కనే కోతులు అతన్ని బాగా గమనించి మొక్కజొన్న మొక్కల్ని పీకి చిందరవందరగా వాడేసినాయి. అగో గదంతా చూసే సూరయ్య మస్తుగలా బోది బొమ్మంటూ బాధపడతాడు. దేవా ఎంత పనైపాయా, గివి నన్ను చూసినాయా, గివి నేను చూసుకోకనే పోతుని, ఇవి నన్ను చూస్తున్నాయని అనుకుంటే నేను ఆ కలుపు పని చెయ్యకనే పోవు, ఇవిటికి అర్థంగాక నా పంటనంతా నాశనం చేసినాయి, అయ్యో అని అనుకుంటా బాధపడతాడు. నా గర్రకు తగ్గట్టు మంచిగానే శిక్ష పడ్డదిగా నాకు అని అనుకుంటాడు సూరయ్య.
0: ఇప్పటిదాకా చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతుల సాయం సూరయ్య వ్యవసాయం కథ విన్నారు. ఈ కథను చెప్పినరు ఈ వరలక్ష్మి.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథ విందాం. ఈ కథను చెప్తారు జి జ్యోతి.
5: మిథిలరాజపు రాజు మిథులునికి ఒక సమస్య చివడ్డది. రాజుగారి గుర్రం ఉన్నట్టుండి సచ్చిపోయింది. గా గుర్రం రాజుగారికి ఎన్నో విజయాల్ని సాధించిపెట్టింది. గందుకే గదంటే రాజుగారికి మస్తు ప్రేమ. మళ్ళీ అసుంటి గుర్రం కోసం ఎన్ని రాజ్యాలు తిరిగినా ఏడా దొరకలేదు. తెల్ల గుర్రాలు, నల్ల గుర్రాలు, తెలుపు నలుపు మచ్చలున్న రంగురంగుల గుర్రాలను ఎంతోమంది గుర్రాల వ్యాపారులు తెస్తనే ఉన్నారు. అయినా ఏ గుర్రము రాజుగారిని మెప్పించలేకపోయింది. ఇక అసుంటి గుర్రం దొరుకుడు కష్టమేనని రాజు నిరాశకు గురైండు. అయితే ఒకనాడు పొద్దికి రాజు మంత్రి మారు వేషాలతోటి రాజ్యంలో తిరుగుతున్నారు. గట్ల తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటి దగ్గర ఒక చిత్రమైన దృశ్యాన్ని చూసిండ్రు. ఆ ఇంటి చుట్టూ ఓ గుర్రం కాపల కుక్కలా తిరుగుతూ పహారగాస్తున్నది. అది చూసి రాజు, మంత్రివర్య, కుక్కలు గదా ఇంటిని కాపలాగాస్తాయి, మరి గిదేం చిత్రము అనన్నాడు మంత్రితో. నాకునూ చిత్రముగానే ఉన్నది మహారాజా అంటూ గొడిసేపు అట్లనే నిలబడి చూసిండ్రు ఇద్దరు. సరిగ్గా గదే సమయానికి పక్కింట్ల దొంగతనం చేసి దొరికిన నగలు డబ్బుతోటి పారిపోతున్న దొంగ వీళ్ళిద్దర్ని చూసి తన గుర్రంపై కూసని పారిపోయిండు. గది చూసిన రాజు దొంగ దొంగ అని అరుసుకుంటా గదొంగని ఎట్లైనా పట్టుకోవాలనని అందుబాటులో ఇంటి చుట్టూ పహారగాస్తున్న గుర్రాన్ని క్షణాలల్లా అదుపులోకి తెచ్చుకుని మంత్రిని వెనుక ఊసమని చెప్పి గుర్రాన్ని ముందు కురికించిండు. ఇక తెల్లారేసరికి దొంగను ఇద్దరు పట్టుకోగలిగిండ్రు. దొరికిన దొంగను గదే గుర్రంపై నెక్కించుకుని తిరుగు ప్రయాణం షురూ చేసిండ్రు రాజు మంత్రి. ఈలోపు నగర పర్యటనకు వెళ్లిన రాజు మంత్రి తెల్లారినా కూడా ఇంకా తిరిగి రాకుల్లేరని సైనికులు వాళ్ళిద్దర్ని ఎత్తుక్కుంటా గదేదారిలో వస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుగు ప్రయాణంలా రాజు మంత్రి ఒక చెరువు దగ్గరకచ్చేసరికి సరిగ్గా ఆ చెరువుల నుంచి ఏదో కుక్క ఏడుస్తున్న అరుపులినిపించి గుర్రం ఆగిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ముందుకు కదులులేదు గుర్రం. రాజుకు ఏం చేయాలనో తోచక గుర్రం మీదికెళ్లే కిందకు దిగి ఆళ్లనుడా దిగమన్నాడు. ఎంటనే ఆ గుర్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుక్క అరుపులినిపించిన దిశగా చెరువులోనికి దూకేసింది. రాజు తెల్లబోయిచూస్తున్నాడు గుర్రం వైపు ఏం చేస్తుందా అని. సరిగ్గా రాజుగారి కోసం ఎదుకుతున్న సైనికులు కూడా అప్పుడే అక్కడికచ్చిండ్రు. అంతా చెరువు చుట్టూ నిలబడి చూస్తున్నారేమో, చెరువులో కనిపించిన దృశ్యాన్ని చూసి రాజుతో సహా అక్కడున్నోళ్ళంతా ఒకటే ఆశ్చర్యపోయిండ్రు. చెరువులోకి దిగిన గుర్రం కుక్కను తన వీపుమీద ఊసోబెట్టుకుని ఒడ్డుకి ఈదుకుంటూ వస్తున్నది. ఆ గుర్రం సమయస్ఫూర్తికి దాని మంచితనానికి ఆశ్చర్యపోయిండు రాజు. బహుశా ఈ గుర్రానికి తెలిసినదై ఉంటది ఈ కుక్క అని అన్నాడు మంత్రి. అవును మంత్రివర్య, మాకునూ అదే సందేహము. బహుశా ఈ గుర్రానికి తెలిసిన కుక్కే ఉంటది మహారాజా అని అన్నాడు మంత్రి. అవును మంత్రివర్య, మాకునూ అదే సందేహము. కుక్క కాయవలసిన కాపలా ఈ గుర్రం కాయడమో, కళ్లకు గంతలు ఉన్నప్పటికీ కుక్క గొంతును గుర్తించి గుర్రము ఆగిపోయి కదలనని మొరాయించటమో గమనిస్తుంటే మాకునూ అట్లనే అనిపిస్తున్నది. ఏది ఏమైనను ఈ గుర్రము మంచి సమయస్ఫూర్తిగలది. మంత్రివర్య, మీరే గుర్రం యజమానింటికొయి దాన్ని ఆళ్లకు అప్పగించి ఆళ్ళని తీసుకోన్రా అని ఆజ్ఞాపించిండు రాజు. దాంతోటి గుర్రాన్ని తీసుకుని దాని యజమానింటికి బయల్దేరిండు మంత్రి. ఇక గుర్రాన్ని ఎంబడించింది కుక్క. రాజాజ్ఞ మేరకు మరుసటి రోజు రాజుని కలిసిండు గుర్రం యజమాని. రాజు తన సందేహాన్ని గుర్రం యజమానికి చెప్తున్నాడు. దానికి ఆ గుర్రం యజమాని ఇట్లన్నాడు, తల్లి బిడ్డను ప్రేమిస్తుంది మహారాజా, అది పేగుబంధం. భార్య భర్తను ప్రేమిస్తది, అది సృష్టిబంధం మహారాజా. అట్లనే ఈ రెంటి మధ్య ఉన్నది జాతులతో సంబంధం లేని స్నేహబంధము. రెండింటినీ ఒకేసారి వెంచుడు షురూ చేసిన ఆ రెండింటి నడుమల మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కొద్దీ నా ఇంటిని కుక్క గుర్రము వంతుల వారిగా కాపలగాసేటి. ఉన్నట్టుండి ఒకనాడు ఒక దొంగ తన దొంగతనం కడ్డస్తుందని కుక్కనెత్కబోయిండు. గప్పడిసంది కుక్క మీద ఉన్న ప్రేమ కొద్దీ కుక్క బాధ్యతను కూడా తనే తీసుకున్నది గి గుర్రం. పగలంతా ఎంతగా కష్టపడి పనిచేసినప్పటికీ కుక్కతో ఉన్న స్నేహాన్ని తలుసుకుంటా ఇంటి కాపలా గాస్తూ నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది మహారాజా అని వివరించిండ్రు. రాజుతో సహా ఆస్థానంలోని వాళ్ళందరూ కూడా సప్పట్లు కొట్టిండ్రు అతడి మాటలకి. ఇంతలో రాజన్నాడు, ఇదే నాకు సరైన గుర్రము. ఈ గుర్రంతో పాటు మీరును మా ఆస్థాన ఉద్యోగులుగాండ్రి. ఇంత మంచి గుర్రానికి శిక్షణ ఇచ్చినందుకు ఆ యజమానిని మంచిగా సత్కరించి

0: ఎండు రాజు. ఆనాటి సంధి గగుర్రం రాజుగారి అనుగ్రహానికి పాత్రురాలై అనేక యుద్ధాలల్లా రాజుకు రక్షణగా నిలిచింది.
1: ఇంతవరకు మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథ విన్నరు. రచన బిల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను చెప్పినరు జి జ్యోతి. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ కథలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్న శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు ఇనుండ్రి, మీ దోస్తులకు చుట్టాలకి వినిపించండి. మీరు అందరూ ఇన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకొనరి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇంతటితో ఇయలటి కతిందాం కార్యక్రమం సమాప్తం. ఇక రేపు జమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిద్పూర్ టీ మండలం వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఇది 100.2 FM, మనస్సు నిండా. యువవాణి యువజనుల కార్యక్రమం. ఇవ్వలటి యువవాణి కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి, ముడత శ్రీనివాస్తో ముచ్చట వింటారు. వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి. ఈ ముచ్చట వినే ముందు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను, వారి అనుభూతులను, అనుభవాలను ముచ్చట్ల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమమే ఈ యువవాణి. ఇవ్వలటి యువవాణి కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి, ముడత శ్రీనివాస్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి.
6: మీరు ఈ వెదురు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు కదా, దీనికంటే ముందు మీరు ఏం చేసేవారు, దీనిలోకి ఎలా వచ్చారనే చెప్పాలి.
7: నేను ఇంతకు ముందు వేరే వర్క్ నేర్చుకున్నాను, టైల్స్ వర్క్ చేశాను. తర్వాత ఈ వెదురు ఉత్పత్తులపై శిక్షణ ఏర్పాటు చేశారు మా గూడెంలో, ఈ ఈడిఐఐ, మళ్ళీ తర్వాత హైటెక్యాస్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ ముగ్గురు కలిసి మాకు గూడెంలో వెదురు ఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో నాకు ఇంతకు ముందు టచ్ ఉండే తడకలు అల్లడం కానీ, బద్దకు పోయి రావడం కానీ, ఇవి అట్లా దేని మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది.
6: అంటే మీరు ఇంత ముందే టైల్స్ వేసేదాన్ని ఆ పనిలో ఆల్రెడీ ఒక పనిలో ఉన్నారు కదా.

0: మాకు శిక్షణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్కడ పెడితే బాగుంటది అనుకున్నాం. అయితే మా గూడెంలో చిన్న కమ్యూనిటీ హాల్ ఉండే, అది కూడా చిన్నగానే ఉండే, అయినా కూడా అందులో ప్రయత్నం చేసినాం. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినాం, సారు ఎఫ్ఆర్ఓ సార్ ఏమన్నారంటే ఒక గోదాం ఉంది మరి చూద్దామని చెప్పి చూసినాం. చూస్తే గోదాం బాగానే ఉంది, మీరు వాడుకుంటా అంటే వాడుకోర్రి అన్నాక మేము ఇక్కడ దీన్ని బాగు చేసుకుని వాడుకుంటాం.
1: మీరు మొదలు పెట్టినప్పుడు అంటే దీనికి ఒక వస్తువును తయారు చేయాలంటే ముఖ్యంగా అసలు వెదురు కావాలి కదా, ఆ వెదురు ఇక్కడ నుంచే తీసుకుంటున్నారా, బయట ప్లేసెస్ కెళ్ళి తెచ్చుకుంటున్నారా, దాన్ని ఎట్లా నడుస్తుంది?
0: ఇక్కడ వెదురు అయితే మన ఐటమ్ కు బరాబర్ ఉండదు, అయితే అస్సాం వెదురు అయితే పర్ఫెక్ట్ ఉంటది. అయితే అస్సాం వెదురు మన దగ్గర దొరకదు, మంచిర్యాల గానీ గోదార్కని గానీ బెల్లంపల్లి గానీ అక్కడ మేదర వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కొని విత్ పర్మిషన్ తోటి తెచ్చుకొని మేము తయారు చేసుకుంటాం.
1: ఓకే, మీరు తయారు చేస్తారంటే మీరు ఒక గూడెం అంటే మీరు ఒక చిన్న పల్లెటూరు కదా, ఆ పల్లెటూరు నుంచి మీరు శిక్షణ తీసుకుని ఇవి తయారు చేసి అమ్మాలి అని అంటే మీకు కొంచెము బయట ప్లేసెస్ కూడా నీకు అంత ఐడియా ఉండవు. ఇప్పుడు బొంగులు అన్నారు ఎక్కడ నుంచో తేవాలి, అది తేవడానికి గానీ మీకు ఇక్కడ సపోర్టింగ్ గా అన్ని ఖర్చులకు గానీ మెయింటైన్ చేయడానికి ఒకరంటూ ఉంటారు కదా, అంటే మీకు ఎవరి సపోర్ట్ అనేది ఎక్కువ ఉంది?
0: మాకు ఐటి క్యాస్ ప్లస్ ఈడి ఐజీఐ అలా ఆ సంస్థల సపోర్ట్ మాకు ఎక్కువ ఉంది.
1: అంటే వాళ్ళు మీకు ఏమేమి చేస్తున్నారు?
0: ఒక రకంగా అంటే డబ్బుల పరంగా సాయం చేస్తారు, రా మెటీరియల్ అయితే ఇప్పటి వరకు అయితే సొంతంగా ఇస్తారు, నేను తర్వాత ఆ డబ్బులు వాపస్ ఇచ్చేయడమే, కానీ ఇప్పుడైతే పెట్టుబడి మేమే ఇచ్చుకోవాలి. మళ్ళీ డబ్బులు ఇచ్చిన మేము మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 15,000 అయింది, తర్వాత ఒక 25,000 అయింది.
1: అలా పెట్టుకుంటూ పెట్టుబడి
0: ఒకసారి పెట్టలేదు,
1: మీ గిరాకీని బట్టి ఆర్డర్ని బట్టి
0: పెట్టుకుంటూ వస్తున్నాం.
1: మీరు ఈ వెదురు వస్తువులు చేసేటప్పుడు మీకు మెయిన్ ఏమేమి వస్తువులు అవసరం పడతాయి, ఏమేమి తెచ్చుకుంటారు?
0: నాకు బొంగులు మెయిన్, తర్వాత ఫెవికాలు, తర్వాత కెమికల్ బోరిక్ బోరాక్స్ అని పౌడర్ ఉంటది. ఈ మనం కటింగ్ సైజులు కటింగ్ మనకు ఫర్నిచర్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఆ చిన్న ఐటమ్స్ కూడా అవి కూడా మొత్తం సేమ్, దాంట్లో బోరిక్ బోరాక్స్ ఒక కుండీలో వాటర్ వేసి అందులో పౌడర్ కలిపేసి ఒక 3 రోజులు నానబెట్టాలి. నానబెడితే క్రిమి కీటకాలు తీపిదానం ముఖ్యంగా తీపిదానం పోతుంది, పోతే బయట చెదలు పట్టడం గానీ చీమలు పట్టడం గానీ ఉండదు. ఆ రకంగా నానబెట్టి తర్వాత ఒక 3 రోజులు మళ్ళీ నీడలా ఆరబెట్టాలి, అప్పుడు వాళ్ళు ఉన్న రసాయనాలు అన్ని కెమికల్స్ అన్ని వెళ్ళిపోతాయి, అప్పుడు గట్టిదనం వస్తుంది.
1: ఇప్పుడు ఆ గట్టిదనం వచ్చిన తర్వాత దాన్ని ఒక వస్తువుగా తయారు చేయాలంటే దాన్ని ఏమేం చేస్తారు మీరు, మీకు ఏం పని ఉంటుంది?
0: కటింగ్ చేయాలి, కటింగ్ చేసి తర్వాత రంధ్రాలు చేసుకోవాలి, తర్వాత కూసాలు గుజుల టైపు కూసాలు చేసుకోవాలి, కూసాలు చేసుకుని తర్వాత మిషన్స్ అవసరం ఉంటది, ఒక చెకిన్స్ అవసరం ఉంటది ఫిట్ చేసేటప్పుడు బరాబర్ లెంత్ ఉందా లేదా చూసుకోవడానికి. తర్వాత బొంగుమూలు వేస్తాం, కటింగ్ మిషన్ ఉంటది, పేపర్ మిషన్ ఉంటది.
1: మీరు చేసే వస్తువులు ఏమేమి ఉన్నాయి?
0: మేము చేసే వస్తువులు సింగిల్ చైర్ చేస్తాం, టీపాయ్, డైనింగ్ టేబుల్, ఆరామ్ చైర్, మంచాలు చేస్తాం, పెన్ స్టాండ్ ఒకటి, ఫోన్ స్టాండ్, గాజుల స్టాండ్.
1: అంటే మీ దాదాపు ఇంట్లో అవసరమయ్యే వస్తువులన్నీ మీరు తయారు
0: చేస్తారు.
1: మీరు ఈ వస్తువులు చేయాలి అని అంటే ఇప్పుడు మీరు ఫర్నిచరే అనుకోండి, ఒక ఫర్నిచర్ చేయాలి అంటే మీకు ఎంత టైం పడుతుంది, దానికి ఎంత మంది అవసరం పడతారు, దానికి పేమెంట్ ఎంత అనేది చెప్పండి.
0: ఇప్పుడు ఫర్నిచర్ 5 వస్తువులు ఉంటాయి, 5 వస్తువులు చేయడానికి 3 ఉంటే వారం రోజులు పడుతుంది. ప్లస్ దాంట్లో మెటీరియల్ ఛార్జ్ వచ్చి ఒక 7,000 దాకా పడుతుంది, తర్వాత మేము 3 చేస్తాం కనుక మాకు 11,000 దాకా పడుతుంది, దాన్ని కలుపుకుంటే ఒక 16,000-17,000 ఖర్చు వస్తుంది. మేము బయట అమ్మడం 20,000 దాకా అమ్ముకుంటే మాకు ఒక
1: 1,000
0: ప్లస్ ఒక 1,000 రూపాయలు.
1: మీరు 20,000 దాకా అమ్ముతే బయట రేటు మీ రేటుకి ఏమైనా తేడా ఉందా? అంతే ఉందా?
0: బయట రేట్ ఎక్కువ ఉంటుంది. అది మన టేక్ ఫర్నిచర్ అయితే 40,000 దాకా ఉంది, మనం 20,000లోనే ఇచ్చేస్తాం. ఇది అది రేటు డిఫరెన్స్ లా మనకు కన్వర్ట్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికి 21 దాకా ఆర్డర్స్ ఉన్నాయి మాకు సోఫా సెట్స్.
1: ఈ వెదురుకి ఉన్న ఆ టేకుకు తేడా ఏముందంటారు?
0: ఇది తక్కువ ఖర్చులు అవుతుంది, ప్లస్ లుక్ బాగుంటుంది.
1: దీనికి అంటే ఇప్పుడు టేకు కట్టె తేవాలి అంటే పర్మిషన్ అని సంథింగ్ ఏదో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, దీనికి ఏమన్నా ఉంటాయా? అలా
0: దీనికి ఏం ఉండవు. మెయిన్ ఏమంటే మనం ఎట్లా కొనుకొస్తున్నాం కదా, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ ఉంటది, మనం కూడా మా బిల్లు లెటర్ అన్ని ఉంటాయి, మనకు సంస్థ వాళ్ళు కూడా సహకారం ఉంది కనుక మనకు తీసుకుపోయేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
1: ఒక వస్తువు చేశారు, ఆ వస్తువు నాణ్యత అనేది ఎన్నేళ్ల వరకు మీరు చెప్పగలుగుతారు?
0: నాణ్యత అయితే 15 సంవత్సరాల దాకా అయితే ఇవ్వచ్చు.
1: కొనుక్కునే వాళ్ళకి

0: జాగ్రత్తలు చెప్తారా అంటే ఎక్కడ పెట్టాలి, కొందరు బయట కూడా పెడుతూ ఉంటారు, లోపల పెడుతూ ఉంటారు, దీన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలంటారు?
1: ఎండకు ప్లస్ వానకు తడవకుంటుంటే సరిపోద్ది. మనం ఒకవేళ తుడుచుకోవాలనుకుంటే లైట్ గా తుడుచుకుంటే సరిపోద్ది. రెగ్యులర్ గా తడకుంటా ఎండకుంటుంటే సరిపోద్ది.
0: అంటే ఇవి ఇంట్లో వాడుకోవచ్చు కానీ బయట పెట్టకూడదు అంటారా?
1: బయట అంటే ఓపెన్ ప్లేస్ లో పెట్టద్దు, కంపల్సరీ నీడ ఉంటే. మన కలర్ టచ్ కూడా వేసుకుంటే సరిపోద్ది, మనం వాటర్ పడ్డగానే ఆగవు. ఎండ నుంచి మేమైతే రెగ్యులర్ గా వారిని చేసిస్తాం, టచ్ కూడా వేసిస్తాం. తర్వాత వాళ్ళు చేసుకోవాలంటే చేసుకోవాలి.
0: మీ ఒక గ్రామం నుంచి 40-30 మంది దాకా కలిసి వ్యాపారం చేస్తున్నారు కదా, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు అనుకున్నారా అంటే మేము ఇలా చేస్తాము, అమ్ముడు పోతాయి, మేము ఒక స్థాయిలో ఉంటామని?
1: మేము అనుకోలేదు. తర్వాత దీంట్లో దిగిన తర్వాత మాకు ఈ ఆర్డర్స్ రావడం ద్వారా చేసుకుంటే బాగుంటది అన్న ఆలోచన వచ్చి చేస్తున్నాం.
0: ఎలా అనిపిస్తుంది మీరు అనుకున్న దాంట్లోకి వచ్చి ఒక స్థాయిలో నిల్చున్నారు అంటే, మీ కాళ్ళ మీద మీరు నిల్చున్నారు కదా, అంటే ఇంతకు ముందు కూలీలు చేసాము, అప్పుడంత పెట్టుబడి రాలేదు మాకు, దీంట్లో వస్తుంది అన్నారు కదా, ఎలా అనిపిస్తున్నది?
1: ఎప్పుడైతే బాగుంది మేడం, నేను టైల్స్ వర్క్ వెళ్తుంటే కదా, నెలలో 10-15 రోజుల దాకానే ఉంటుంటాయి కైకిలో. మళ్ళీ ఆ రకంగా చూసుకుంటే ఎంత వరకు ఉన్నా లేకపోయినా 10-15 వేలు నెల మొత్తం సరిపోకపోయేది. ఇది ఇప్పుడైతే బాగుంది, ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు. శ్రమ ఉంటే డే నైట్ కూడా చేసుకుని, గిరాకుంటే చేసుకుని అమ్ముకోవచ్చు.
0: మీరు ఇప్పుడు ఈ వెదురుని ఇక్కడే ఆర్డర్ల మీద అమ్ముతారా అంటే బయట ప్లేసెస్, కొన్ని ప్లేసెస్ లోకెళ్ళి అమ్మాలనే ఆలోచన ఉందా?
1: ఉంది మేడం, ముందు ఎక్కడన్నా స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తాం.
0: ఒకవేళ మీకు ఇక్కడ ఆర్డర్స్ ఇవ్వాలి అని అనుకుంటే మీ అడ్రస్ చెప్పండి.
1: ఇందన్పల్లి రేంజ్ ఆఫీసు లొకేషన్.
0: ఒకవేళ ఫోన్ ద్వారా సంప్రదించాలి,
1: ఫోన్ నెంబర్ ఉన్నది 9490484-2035.
0: ఈ నంబర్ ని సంప్రదిస్తే మీరు ఆర్డర్ల మీద కూడా ఇస్తారు? ఆర్డర్లు అనేటివి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా, మీకు పంపించే వెహికల్స్ అలాంటివి ఉన్నాయా?
1: పంపించే వెహికల్ అని ఏం లేదు, వాళ్ళు ఛార్జ్ పే చేస్తే మేము కూడా మాట్లాడి పంపించాలి.
0: మీరు చేసిన వస్తువుని ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ప్లేస్ పంపించారు?
1: హైదరాబాద్ ఒక 2 పంపినాం, రామానిపేట ఒకటి.
0: ఇవి పెద్దవి కాకుండా చిన్నవి కూడా బయట వేరే?
1: చిన్నవి చాలా పోయినాయి, లోకల్ తీసుకున్నారు, జైత్యాల వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మన హైదరాబాద్ పంపినాం ఒక 7 వస్తువులు, వరంగల్ పంపినాం.
0: అంటే దూర ప్రాంతాలకు కూడా మీ వెళ్తున్నాయి. మరి మీరు ఈ ప్రచారం ఎలా చేశారు? మీరు ఇక్కడ చేస్తున్నారు, మేము అమ్ముతున్నాం అనేది ప్రచారం ఎలా చేశారు?
1: ఇన్స్టాగ్రామ్ లో ఒక ఛానల్ ఓపెన్ చేస్తాం, వాట్సాప్ ఛానల్ కూడా.
0: దాని ద్వారా మీరు బయట ప్రపంచానికి అనేది ఇది చూపిస్తున్నారు?
1: చూపిస్తాం.
0: మొత్తానికి మీ కుల వృత్తిని మీరు ఒక స్థాయిలో అంటే మీరు చేసే దాన్ని బట్టి మీ కులం వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేశారు కదా. మీ కులం వాళ్ళు ఎప్పుడన్నా మీతో మంచి ఇలా చేస్తున్నావు, మంచిగా పని ఉంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారా?
1: అలాగే ఇంకా పూర్తిగా లేదు, ఇప్పుడే మొదలు పెట్టినాం కదా. ఇప్పుడు మమ్మల్ని చూసి గండిగోపాల్పూర్ అని ఉంటది ఉడుంపూర్ దగ్గర, అక్కడ నుంచి ఒక జెంట్స్ ఒక 2 పిల్లలు వస్తారు, తర్వాత లేడీస్ కూడా ఒక 4-5 వస్తారట. తర్వాత తాళ్ళపేట దగ్గర, తాళ్ళపేట నుంచి కూడా ఒక 3 పిల్లలు వస్తారు జెంట్స్, తర్వాత అక్కడ లేడీస్ కూడా వస్తారని చెప్పారు.
0: అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని వేరే వాళ్ళకి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా?
1: సిద్ధంగా ఉన్నాను.
0: శిక్షణ ఇవ్వడానికి?
1: శిక్షణ కూడా ఇస్తాం.
2: మీరు చేసే వ్యాపారం గురించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు. మీ వ్యాపారంలో మరిన్ని విజయాలు మీరు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
3: ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో వెదురు ఉత్పత్తులతో ఉపాధి గురించి ముడత శ్రీనివాస్తో జీ గంగమణి పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా, శ్రోతల సౌలభ్యం కోసం ఇది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఈ కార్యక్రమాన్ని అందులో మీరు వినొచ్చు. మీరు ఇనుడే కాదు, మీ దోస్తులకు చుట్టాలకు వినిపించచ్చు. మీరు అందరిన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. ఇంతటితో ఇయలటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై జయా భారతి. राष्ट्र आज 80वां स्वतंत्रता दिवस मना रहा है. इस अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किला के प्राचीर पर ध्वजारोहण कर महत्वपूर्ण घोषणाएं की. इस अवसर पर पहली बार राष्ट्रगीत वंदे मातरम का गायन हुआ. श्री मोदी ने इस वर्ष के आयोजन में 2047 तक विकसित भारत बनाने में युवा शक्ति की भूमिका पर बल दिया. प्रधानमंत्री ने कहा कि पिछले 12 वर्षों में करोड़ों देशवासियों के संकल्प, समर्पण और हर संभव प्रयास की बदौलत देश ने नई ऊंचाइयों को छुआ है.
3: पिछले 12 वर्षों में डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया, इंटरनेट यूजर करीब 4 गुना बढ़े, पेटेंट ग्रांट होने की संख्या 4 गुना बढ़ी, डिजिटल ट्रांजेक्शन 100 गुना बढ़े.
2: प्रधानमंत्री ने कहा कि जिन अपतटीय क्षेत्रों में किसी भी प्रकार के काम की अनुमति नहीं थी, सरकार ने उनमें से 99% को खोल दिया है, जहां अब समुद्र के भीतर नए संसाधनों और भंडारों की खोज की जा रही है. प्रधानमंत्री ने कहा कि सरकार ने अगले 1 वर्ष में 1 करोड़ युवाओं को आर्टिफिशियल इंटेलिजेंस में प्रशिक्षित करने का निर्णय लिया है.
3: हमने पिछले दिनों AI इम्पैक्ट समिट किया था. AI का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को AI स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
2: प्रधानमंत्री ने कहा कि गांवों, शहरों और स्कूलों में 15 वर्ष तक के मेधावी बच्चों की पहचान के लिए प्रतिभा खोज अभियान चलाया जाएगा. उन्होंने गरीबों और मध्यम वर्गीय परिवारों के बच्चों के लिए मुफ्त ऑनलाइन कोचिंग देने की घोषणा की. राष्ट्रपति द्रौपदी मुर्मू ने स्वतंत्रता दिवस के अवसर पर राष्ट्रीय युद्ध स्मारक पर वीर जवानों को श्रद्धांजलि अर्पित की. उन्होंने स्मारक पर पुष्पांजलि अर्पित कर शहीदों को नमन किया. महाराष्ट्र में स्वतंत्रता दिवस पर मुख्यमंत्री देवेंद्र फडणवीस ने लोगों को संबोधित करते हुए किसानों, श्रमिकों, महिलाओं और युवाओं के कल्याण तथा विकास के प्रति सरकार की प्रतिबद्धता दोहराई. मेघालय के राज्यपाल CH विजय शंकर ने शिलांग स्थित लोकभवन में सरकार स्वतंत्रता दिवस पर पारंपरिक एट होम समारोह का आयोजन किया. विश्व नेताओं और विभिन्न देशों के राजनयिक मिशनों ने स्वतंत्रता दिवस के अवसर पर भारत को शुभकामनाएं दी. अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने भारत और अमेरिका के बीच मजबूत होती रणनीतिक साझेदारी का उल्लेख किया. लातविया ने भारत की निरंतर प्रगति, एकता और समृद्धि की कामना की. मालदीव के राष्ट्रपति मोहम्मद मोइजू ने कहा कि आजादी के 8 दशक भारत की आकांक्षाओं, दृढ़ता और अटूट भावना को दर्शाते हैं. प्रधानमंत्री मोदी ने स्वतंत्रता दिवस के अवसर पर शुभकामनाएं देने वाले विश्व नेताओं का आभार व्यक्त किया. नेपाल के प्रधानमंत्री बालेंद्र शाह की शुभकामनाओं के जवाब में श्री मोदी ने कहा कि भारत और नेपाल के बीच बहुआयामी तथा सदियों पुराने सभ्यतागत संबंधों को और मजबूत करने के लिए दोनों पक्ष मिलकर काम करने के लिए प्रतिबद्ध हैं. इंडोनेशिया में फ्लोरेस द्वीप के तट के पास आज आई 7.7 तीव्रता के शक्तिशाली भूकंप में मरने वालों की संख्या बढ़कर 38 हो गई है. बचाव दल प्रभावित क्षेत्रों में राहत और बचाव अभियान चला रहे हैं. दूरसंचार विभाग पुणे में 17 से 21 अगस्त तक ब्रिक्स सूचना और संचार प्रौद्योगिकी आईसीटी ट्रैक का आयोजन करेगा। इस वर्ष का विषय है लचीले भविष्य के लिए नवाचार, सहयोग और बदलाव। कार्यक्रम की शुरुआत 7वीं ब्रिक्स आईसीटी कार्य समूह की बैठक से होगी। 20 अगस्त को भारत डिजिटल ब्रिक्स फोरम और एक्सपो की मेजबानी करेगा। और खेलों में गोल में श्रीलंका के साथ 2 मैचों की क्रिकेट टेस्ट श्रृंखला के पहले मैच के पहले दिन का खेल समाप्त होने तक आज भारत ने 2 विकेट पर 288 रन बना लिए हैं। उधर नीदरलैंड्स के एम्स्टलविन ने एफआईएच हॉकी विश्व कप के ग्रुप डी के मैच में भारत और वेल्स के बीच मुकाबला जारी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM మనసు నిండా
4: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్ ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్ ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్ ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్

ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పొజామట్టు ఇంకొంచెంసేపట్లో అంటే 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 2వ భాగం వింటారు. ఆ తర్వాత 6:45 దేశభక్తి గీతాలు వింటారు.

0: ఈల రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేశాలిని. తర్వాత రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవాలు గురించి తలమడుగు మండలం రియాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇయల రాత్రి 8:15 హైదరాబాద్లోని గోల్కొండ కోట వద్ద జరిగిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ తర్వాత రాత్రి 9:30 భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోట బుర్జుపై నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఈ రాత్రి 10:00 ప్రసారమవుతుంది. ఇవి ఈఎల్ల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇక రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. రేపొదుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో మధుర కవి వానమామలై వరదాచార్యులు రచయిత చిత్రకారుడు సామల రాజవర్ధన్ ప్రసంగం ఉంటది. ఆ తర్వాత సాహిత్య రచనలు అనుభవాలు గురించి రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. పొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో సుశీలరాణి పటేల్ గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 వస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా. ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మ గౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎటుహోమ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు స్మార్ట్ కార్డే కాకుండా పేదవాళ్ల ఆత్మగౌరవమని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి ఉన్న బొమ్మ బరుసు లాంటి వారు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. రైతు భరోసాతో సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిది అని చెప్పారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు.
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఒక కార్డు కాదు, ఇది ఒక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం
0: అంతకుముందు సంగారెడ్డి పట్టణంలో మాజీ ప్రధానులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ 1,06,00,000 రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామాల్లో మెరుగైన వైద్యము, మహిళా సంఘాలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ ఏటుహోమ కార్యక్రమంలో తెలంగాణ ప్రాచీన చేరియాల నకాషీ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నకాషీ మాస్కులు, చిత్రాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా, గవర్నర్ సతీమణి జానకి శుక్లా పరిశీలించి ప్రశంసించారు. వీటిని రూపొందించిన కళాకారుడు ధనాల కోట రాకేష్ను అభినందించి నకాషీ కళా విశేషాలు, తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఐడిఓసీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పరిమితి 10,00,000 రూపాయలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా దేవాదుల ఫేజ్ 6ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ
2: భవిష్యత్తు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు కానీ అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డులో వారికి పూర్తి వివరాలు ఉండే విధంగా ఈ రోజు పీవీసీ స్మార్ట్ కార్డును పొందుపరిచి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కరీంనగర్ లో మేము మా శాసనసభ్యులందరం, జిల్లా కలెక్టర్ గారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శాఖ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
3: 400 crores వాల్యూ చేసే వర్క్ లు, ఓపెనింగ్ లు, శంకుస్థాపనలు రేపు చేయడం జరుగుతుంది. అదే విధంగా పరకాల నియోజకవర్గంలో మొదట విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా మరొక 2 విడతలు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్నాం.
0: తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్ లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
4: స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది.
0: ఈ రోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం, మణుగూరు రైల్వే లైన్ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో చర్చించామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్లో చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరదీపం వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక్పూర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని ప్రధాన కార్యాలయంతో పాటు వట్టినాగులపల్లిలోని రాష్ట్ర శిక్షణ అకాడమీలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీవి నారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక

0: ప్రతిపక్షాన్ని నేత రాహుల్ గాంధీ దిగజల రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని సంస్కరణలను ఎప్పుడూ అడ్డుకుంటూ దేశానికి అడ్డంకిగా మారిందని విమర్శించారు. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మన పురాణాలు. ఇయలటి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పునరుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ రెండవ భాగం వింటారు. ఈ కథ వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు, జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం ఇది. ఇందులో బుర్రకథ, ఒగ్గుకథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్ష గానం వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించేటి కార్యక్రమం. ఇయలటి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పునరుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ రెండవ భాగం ఇప్పుడు విందాం. ఈ కథ వినే ముందు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: ఇది ఆడబిడ్డ శంకరమ్మ కథ.
1: కథ
0: అటువంటి శంకరమ్మ పుట్టడం ఒక భాగం అయిపోయాది.
1: అయిపోయాది.
0: ఇప్పుడు అటువంటి రెండో భాగము ఆయన తండ్రికి బిడ్డకు విద్యం జరుగుతున్నది అయ్యా. కానీ ఇవాళ ఆడబిడ్డ శంకరమ్మ కథ మా కథ వాళ్ళు పురాణం రామన్న భూతం రాజన్న మా కథకులు. నా పేరు అటువంటి పూండు పెద్ద గంగన్న. మాది పొచ్చర దిమ్మ. ఆయన అటువంటి రెండో భాగాలు మొదలవుతున్నది. ప్రజలారా చూడు, ఆయన అటువంటి చక్కని కుమార్తె పుట్టాది.
1: పుట్టాది
0: కుమార్తె పుట్టి అటువంటి అయ్యా నీ బిడ్డకు పెళ్లి చేయద్దు.
1: పెళ్లి చేయద్దు.
0: బతుకుంటే అన్నం పెట్టు, సత్తే మంటే కలుపు. కాని నీ బిడ్డకు పెళ్లి చేయకని చెప్పి బ్రాహ్మణులు ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయారు.
1: వెళ్ళారు.
0: ఆయన తన భార్య దగ్గరికి వచ్చి అయ్యో బామాదనియా మాదనియావతి దేవి, మనం ఒక బిడ్డని కనుకుంటాం కానీ అటువంటి పెళ్లి ప్రేమలు మనం చూడపోయితిమి. అలా లగ్గం భ్రమలు అన్న కానీ మనం చూడపోతిమి. మరి కాదా ఈ పెళ్లి సంగతి మన బిడ్డగా తెలియదు.
1: తెలియదు.
0: మరి మన బిడ్డని ఇక్కడ చదివిస్తే పెళ్లి గురించి నా మన బిడ్డ తెలిసిపోతుంది.
1: తెలిసిపోతుంది.
0: మన ఊళ్ళో ఉంటే పెళ్లి గురించి తెలిసిపోతుంది. మరి నానాన్నకు పెళ్లి ఏమని చెప్పానంటే మరి ఘోరం అయిపోతుంది, మన ఇద్దరం చనిపోతాం బామ. అయినా ఊరుకు పడిపెట్టు అటువంటి ఒక 20 కిలోమీటర్ మీద అయినా మనం ఒక అద్దాల మీద కట్టి అక్కడ అటువంటి దాసివాల నుంచి అక్కడనే పెంపు చేద్దామని చెప్పి అయినా 6 నెలలు అటువంటి ఒక 7 నెలల పిల్ల అయినాక శంకరమ్మ 7 నెలల బాల అయిపోయినాక అయినా అటువంటి ఎడగురు అటువంటి దాసివాలని పిలిచి

0: చదువుడి మాస్టర్ని కూడా, చదువుడి మాస్టర్ని కూడా, అవడవంటి సాములు నేర్పిటోళ్ళని కూడా. దాని మెడలో బట నా బిడ్డ ఉంటది కానీ అన్ని నేర్పుంది కానీ ఒకటి చెప్పకుండి
1: చెప్పకుండా.
0: ఏమని చెప్పకుండా అంటే పెళ్లి ఆ సంగతే చెప్పకూడదు,
1: చెప్పకూడదు,
0: పెళ్లి అన్న మాటనే చెప్పద్దు.
1: సరే ఓకే.
0: మరి చెప్పింది అనుకోకూడక అటువంటి మీ కరుగు బేడి చేదు కొనబెట్టి బంధికంలో బంధిస్తా. మీ ప్రాణాలు ఏంటో చెప్పి అటువంటి ఒక దాసి వల్ల కూడా చెప్పాడు,
1: చెప్పాడు
0: అక్కడ వైద్యులకు కూడా చెప్పారు,
1: చెప్పాడు.
0: మరి వైద్యులకు చెప్పినాక చదువు మాస్టారా కూడా చెప్పారు,
1: చెప్పాడు.
0: అయ్యా చదువులు సాములు తీపిస్తారు కానీ నా బిడ్డకు పెళ్లి సంగతి చెప్పకుండా చెప్పి అటువంటి ఏడంతస్తుల బిల్డింగ్ కట్టించి,
1: బిల్డింగ్ కట్టించి
0: ఆ బిల్డింగ్ మీద అటువంటి ఏడెండ్ల బిడ్డని చెంకరమ్మని విచ్చేసి ఆ విచ్చేసి అటువంటి రాజకాదరబారు వెళ్తున్నాడు రాజు. కానీ ఎవరు అటువంటి ఏడవురు ఎలా దాసి వాళ్ళు అన్న.

0: దేశం అయి ఏది ఎప్పుడు నడుస్తున్నదో
1: నడుస్తున్నదో
0: ఆయన అటువంటి ఇంటికాడ ఎలా చదివిస్తారు? అలాగనే కూడా అటువంటి బురుజులు కూడా ఆ శంకరమ్మ ఎంత మంచి తల్లివమ్మ, నువ్వు మంచి చదువులు చదువుకో అని చెప్పి వాళ్ళు అటువంటి ఎవరు అక్క గురుజులు కూడా చదువులైనా.

0: శంకరమ్మ.
1: శంకరమ్మ
0: ఆనాటి కాలంలో ఏం లేకుండే, విద్య లేవుండే,
1: విద్య లేవుండే,
0: ఆయన కత్తి సాము, కటార్ సాము, బాకు సాము, బల్యం సాము లేవుండే
1: ఉండే.
0: అప్పుడు ఇంకేం లేకుండే. అయినా శంకరమ్మ
1: పొద్దున్నాగా
0: అటువంటి సార్లు రెండు చెప్తే నాలుగు రాస్తున్నది, నాలుగు చెప్తే ఆరు రాస్తున్నది. అంత తెలివి పురేగల తల్లి అయినా భగవంతునితో శక్తితో కుట్టిన తల్లి కాబట్టి పొద్దున్నాగా చదువు, చదువులు సాములేమ పొద్దున్నాగా నేర్చున్నది. తెల్లం దాకా కత్తి సాము, కటారు సాము, బాగు సాము, బల్యము సాము.

0: పన్నెండు సామరు, ఇరవై నాలుగు చదువులు చదివి
1: చదివి
0: పన్నెండు ఇంట్లో ఏమైనా ఆశ్రయ ఇవ్వటువంటి వద్దాల మెడలోపట దాశవల్ని పట్టుకొని ఉయ్యాలను చదివంగా. ఈ కథ ఇలా ఉన్నది,
1: ఇలా ఉన్నది.
0: కానీ అటువంటి బోయరాజు అటువంటి సంత చెల్లెలు గురు అన్నాల దేవి,
1: అన్నాల దేవి
0: అన్నాలపురి పట్నం వీళ్ళ అన్నాల దేవి,
1: అన్నాల దేవి.
0: మరి కోటి నోములలో అతిక నోములలో వీళ్ళ ఫలం కలగలేదు,
1: కలగలేదు.
0: కోడి నోములో ఒక కుమారుడైన కాని నరసింహారెడ్డి, నరసింహస్వామి పోయేసే నరసింహారెడ్డి పుట్టాడు, అయినా కూడా పదారేళ్ళ బారుడైపోయాడు. మరి ఒకనాడు నా అన్నయ్య దగ్గరికి పోయి
1: పోయి
0: ఆయన నా మెనగోడల్ని అటువంటి నేను ఒప్పించుకొని
1: ఒప్పించు
0: నా కొడుకు పెళ్లి చేసని చెప్పి బోయరాజు చింతకు వచ్చేది.

అన్న నీకు వందనం అని చెప్పారు ఎవరికంటే చెల్లె, ఎక్కడ వచ్చినామని అడిగిండు. ఏమి లేదు సార్. అన్న మరి నీ కుమార్తె నా కుమారునికి ఇస్తే మేము ఒక చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతామని చెప్పి ఇంత మాట ఎప్పుడు అన్నదో అటువంటివి అన్న అలాదేవి చెల్లె అన్నాడు గాని నా బిడ్డను మాత్రం నీకు ఇయ్యా. మరి అన్న ఎందుకు ఇయ్యవు, నీకు ఏం తప్పు చేసినా, నీకు ఏం కళ్ళ చేసినా, మనం తోడగుట్టిన నేను చెల్లెని కదా, నువ్వు ఏ వరకర్థం ఇయ్య గని నాకు ఇయ్యని చెప్పి అన్నదేవి పడి పడి పడి పడి కాలు మొక్కంగా ఇది మంచి మాటతోటి ఇంటట్టు లేదు నా చెల్లెని చెప్పి బూడుకున్న కాల్ చెప్పు తీసి నా చెల్లె అనే దొరకవా.

0: బల్లు బల్లు బల్లు బల్లు ఒకటి ఆయన అటువంటి మిడిసుల మేసేది పెట్టి ఊరవదల గెలి దుబ్బేశాడు
1: దుబ్బేశాడు
0: అటువంటి ఆ అన్నాలది ఏమంటది అన్న
1: ఏమంటది
0: ప్రేమతోటి నాకు నాలుగు మాటలు చెప్పనుంటు కానీ
1: చెప్పనుంటు
0: నీ కాలుకున్న బూడితో నన్ను కొట్టినవన్న అయినా నీ ఊరు మీద ఉల్లెంతల మొలని జిలుగులు మొలని జిల్లలు మొలని అన్నయ్య ఉంచుకోర నీ బిడ్డని ఊరుని పాలు గాని దాసుకోర నీ బిడ్డని దండోని పాలు గానని చెప్పి కావటవంటి హన్నాలపురి పట్టణానికి వెళ్ళిపోయిందా ఎవరు హన్నాల దేవి అయినా ఎప్పుడైతే మేనత్త వెళ్ళిపోయిందో
1: వెళ్ళిపోయిందో
0: అయినా అటువంటి అదే భువనగిరి నగరంలో బట అయినా తీజమాస నెలలో బట అయినా తల్లిదండ్రి దచ్చి మేనమ్మ వాళ్ళు ఉన్నోళ్ళు మేనమ్మ వాళ్ళు దచ్చి తల్లిదండ్రి ఉన్నోళ్ళు ఆ ఊరిలో బట అన్న 25 పెళ్లి

0: డప్పుల సప్పుడు అయింది. ఆ డప్పుల సప్పుడు ఎవరు విన్నారు? శంకరమ్మ విన్నది.
1: శంకరమ్మ విన్నది.
0: ఏమమ్మా ఈ ఊళ్ళో ఏమి సప్పుడు? ఈ సప్పుడుకు పంట నిరవడతలేదు, తింటే తిండి పోతలేదు. ఈ డప్పుల సప్పుడు ఎక్కడదని చెప్పాను వరకటి గానే వాళ్ళు ఎవరు దాసివాళ్ళు చూసి రమ్మా
1: నీకెందుకమ్మా
0: అర్థం చెప్పాను వరకటే లేదు చెప్తేనే మంచి మాట లేకపోతే మీ ప్రాణం తీసిన చెప్పి అయినా ఒక శంకరమ్మకు చెరుతు పెట్టేది. ఏమమ్మా చెబుతేనే మంచి మాట,
1: మంచి మాట
0: లేకపోతే మీ ప్రాణం తీస్తాను చెప్పి
2: చెప్పి
0: ఆ ఇంత మాట నా వరకటి గదగద వనికి
1: వనికి.
0: ఓ తల్లి ఈ ఊరిలో కూడా పెళ్లి జరుగుతున్నదమ్మా. మరి పెళ్లి అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు అని చెప్పి శంకరమ్మ అన్నది. అమ్మా పెళ్లి అంటే ఎట్లా కట్టే పగ్గం కాదు, కానీ ఇవాళ దినం నాడు పెళ్లి అంటే ఏం లాభంట నూరెళ్ళ సంగీతం తల్లి. వీడొచ్చిన పిల్లకు జోడుంటేనే బంధము, వీడు జోడు కలిసినాక మూడు ముళ్ళ బంధము తల్లి. మేము కూడా పెళ్లి చేసుకుందాము, మాకు కూడా పిల్లలైనరమ్మా అని చెప్పి ఇంత మాట ఎప్పుడు చెప్పిండ్రు. మరి ఒకనాడు మీ మేనత్త తచ్చుగా పడిపడి కాలుమక్కి అన్నా నీ బిడ్డ నరసింహారెడ్డికి అని చెప్పి పడిపడి కాలుమక్కిన మీ తండ్రి ఇయ్యలేదు. పళ్ళు పళ్ళు కట్టి నీ తల్లిని ఎల్లగొట్టినని చెప్పి ఆర్త కూడా చెప్పారు. చెప్పినా తర్వాత ఏమిరా నా తండ్రి మీద మన్నుబడ, ఇంత మోసం చేసిన మోసగాడు, నా

అతన్ని మోసకాని ఇంత మోసం చేసిన చెప్పి అతన్ని సభానికి వచ్చాడు. మరి ఊరులో పడతానన్న డప్పుల సప్పుడు నడుస్తున్నదమ్మా, ఈ డప్పుల సప్పుడు డప్పుల సప్పుడు.

0: డప్పులస్ అప్పుడు వస్తున్నది, ఈ డప్పులస్ అప్పుడు బంద్ చేయనా అని చెప్పి ఇంత మాట కన్నా బిడ్డ అన్నది. బిడ్డ ఈ డప్పులస్ అప్పుడు బంద్ అయ్యేది కాదు, ఇది డప్పులు అతనే అవుతున్నాయని చెప్పి కన్న తండ్రి అన్నాడు. నానా చెప్తేనే మంచి మాట,
1: మంచి మాట
0: లేకపోతే నీకు నాకు విద్య అని చెప్పి కన్న బిడ్డ అన్నది. ఓ బిడ్డ అది కాదు, ఇది కాదు తల్లి.

రగ్గలు నడుస్తున్నాయి బిడ్డ అని చెప్పి ఇంత మాట బోయరాజు అన్నాడు. బోయరాజు అంటే కన్న బిడ్డ ఏమంటది నారా, మరి ఈ ఊర్లో అప్పుడే పెళ్లి నడుస్తున్నాయి గాని ఈ డప్పుల సప్పుడు అంతా బంద్ పెట్టున్నాను అన్నది. కానీ బిడ్డ ఆ డప్పుల సప్పుడు బంద్ కాదు, మరి బంద్ కాకుండా బంద్ కాకపోయినా నారా.

అని చెప్పాను అన్నది. బీటియా, మరి నాకు పెళ్లి అయితే మీ అమ్మని నేను పెళ్లి చేసుకుంటే నువ్వు పుట్టావు, మరి నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి కుడుతుండే తల్లి అని చెప్పారు. ఎవరికంటే నువ్వు పెళ్లి చేసుకుంటేనే వాటి

0: పెళ్ళైందలే నానా, నాకు పెళ్లి అయి నానని చెప్పి.
1: అవును,
0: ఇంత మాట ఎప్పుడు కన్న బిడ్డ శంకరమ్మ అన్నదు.
1: శంకరమ్మ అన్నదు,
0: ఓ బిడ్డ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా కానీ నా ప్రాణం పోయినా కానీ నీ పెళ్లి

0: అటువంటి నువ్వు పెళ్లి చేయకుంటే నన్ను అటువంటి ఒక ఎత్తిచ్చేయి, లేకపోతే ఎవరికైనా ఇల్టేం ఇచ్చేయి, మరి ఎవరికైనా దానం ఈనా అని చెప్పాను అన్నది.
1: బిడ్డ
0: మరి ఎవరికైనా ఇల్టేం ఇస్తే మరి నా ఇంటికనే పచ్చని మంది వేసి పెళ్లి
1: చేయబడతాడు.
0: మరి కాదా, మరి ఎవరికైనా దానం ఇచ్చినా గానీ ఆయన ఏమంటాడు, అయ్యా నాకు పెళ్లి చేసి పంపి అని అంటాడు. మరి ఇల్టం తెచ్చుకున్నా కూడా నా ఇంట్లో ఉంటే పెళ్లి చేయకుండా మంచిగా ఉంటుందా బిడ్డ? నేను ఇల్టం ఇయ్యాను, నేను ఎవరికి ఎత్తియ్యాను, ఎవరికి దానం చేయను. నీకు పెళ్లి చేయని చెప్పి వాటి కన్నా తండ్రి.

శంకరమ్మ. నానా మరి ఎత్తిస్తలేవు, మరి ఎవరికైనా పెళ్లికిస్తలేవు, నన్ను వెళ్ళటం కూడా పంపిస్తలేవు. మరి ఓ నాన్న ఇవాళ దినం అడిగాను నా తల్లి ఇవ్వటం వంటి ఒక వయసు దిగిపోయాలి, మరి ముసలైపోయాది నాన్న.

0: మరి అక్కడ నుంచి పెళ్లి చేయాలంటే కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి నీ మనిషి ఎందుకు బాధ?
1: అది కూడా బాధని
0: బాధ నీకు అద్దు నాన్న. మరి నా తల్లిది కూడా వయసు దిగిపోయాది, నాకు రక్తం అటువంటి ఉరుకులాడుతున్నాడు
1: నాన్న.
0: నన్ను పెళ్లి చేసుకోని చెప్పి ఇంత మాట ఎప్పుడు అన్నదో కన్న బిడ్డ. ఏమే బిడ్డ ఇంత పెద్ద మాట అన్నావని చెప్పి అన్న సభ తక్కువ.

0: అడిగల్లి
1: దిగి
0: నా తండ్రి ఎలా రెచ్చిపోవాలా,
1: రెచ్చిపోవాలి
0: ఎలా నా పెళ్లి చేయాలా
1: చెయ్యాలా,
0: మరి నన్ను పెళ్లి చేసుకోనానంటే అట్లా రెచ్చిపోతాడు కావచ్చు అని చెప్పి
1: చెప్పి
0: నానా నన్న పెళ్లి చేసుకో అని చెప్పి ఇంతమాట ఎప్పుడు అన్నదో కన్నా బిడ్డ శంకరమ్మ ఏమే బిడ్డ నువ్వు బిడ్డవా రాకాశం అని చెప్పి పల పల పల పల పల పల పనులు కొరికి గిరగిర మిసాలు దిద్ది అయినా వాడవంటే సభా దక్తు మీద గెలిలేసి గిరగిర గిరగ దొరకు తెచ్చుకో తన్నుదాన్ని బిడ్డని
1: బిడ్డని
0: ఒక్క తన్నుది అంతే ఒక్క చింతాకు మందం కదలలేదు కన్నా బిడ్డ ఎవరు శంకరమ్మ
1: శంకరమ్మ
0: వా శంకరమ్మ 12 సాములు 24 సాములు చదివింది కాబట్టి విద్యాం చేసింది కాబట్టి అయినా వాడవంటే ఏమి రా దృష్టిడా ద్రుమాగుడొక్కలో ద్రోహిడ కన్నా బిడ్డను చూడకుండా అంతే మరి అక్కడ నా మేనత్తను కూడా పొల్లు పొల్లు కొట్టి పంపించావు.

0: తెచ్చి ఏమిరా నానా నువ్వు కన్న తండ్రి అని చెప్పి గిద గిద గిద గిద ఉరుకు తెచ్చి తండ్రిని ఒక ఎగబడి ఇప్పుడు ఎత్తేసి ఒక తన తన్నిందో ఆడు మూడు సుట్లు తిరిగి ముందు కంతేసి తను కింద పడిపోయిండు రో రాజు మూడు బుక్కల రక్తం కక్కిండు జమాలు లేపుతున్నారు చీ నువ్వు తండ్రి కావరని చెప్పి వెనక మర్రి వద్దాల మేడ పోతున్నది శంకరమ్మ
1: శంకరమ్మ
0: అయినా అవడమండి కన్న తండ్రి చూసిండు ఇది నాకు బిడ్డ కాదు దుష్టురాలు దుర్మార్గురాలు కులద్రోహి ఇది నాకు శత్రు
1: శత్రు
0: ఇక దీన్ని బతకని అని చెప్పి మరే జమానులారా
1: జమానులారా
0: ఇక ఏమి లేదు కొడుక మన దగ్గర ఎర్ర జెండ లేపితే 7 లక్షల దండు
1: ఉన్నది
0: పచ్చ జెండ లేపితే 10 లక్షల దండు ఉన్నది దండు శయనం తోటి కొడుక అవటమండి శంకరమ్మ చింతకోయి

0: అన్న తండ్రి ఎప్పుడు అన్నాడు?
1: అన్నాడు
0: వైన ఎర్ర జెండా లేపితే 7 లక్షల దండు, పచ్చ జెండా లేపితే 10 లక్షల దండు. 14 లక్షల దండు తీసుకుని శంకరమ్మ మేడ చుట్టుముట్టు అయిపోయి శంకరమ్మ మేడలకు అయ్యో నా కోపం మీద అన్నవాడు తనని ఒక తను దాంతి 3 బుక్కలు రక్తంగా అని చెప్పి ఏడుచు కూడా ఏరింది. ఏడుచు కూడా ఏరంగా అదే సమయంలో ఆ వటవంటి ఒక దండు సైన్యం తీసుకొని ఆయన ఇల్లు చుట్టుముట్టు ఉన్నారు. ఏమమ్మా అటువంటి ఒక
1: శంకరమ్మ
0: ఆయన నువ్వు ఒక్క ఆడి తల్లి అయితే దగ్గర దమ్ము ధైర్య సాహసం ఉంటే మాతో యుద్ధం చేయమ్మా లేకపోతే ఇంటినే వాడు సావని చెప్పి వాళ్ళు ఒక కాలి కొమ్ములు ఊదారు. కాలి కొమ్ములు ఎప్పుడు ఊదిండో కన్నా బిడ్డ చూసింది ఏమిరా? నా తండ్రి మీద మనవాడ ఒక తన్నుదంతే అంత కోపం వచ్చి నా తండ్రికి అయినా నా మీదకి విద్యానికి ఇళ్ళని పంపించిండని చెప్పి అయినా అటువంటి శంకరమ్మ పేటి మీద పేటి లేకట్టే

0: శంకరమ్మ ఇద్దెంలో పడి మునుం బట్టి అరిగోసినట్టు
1: అరిగోసినట్టు
0: అయినా టేకు టాకులు అలా శిరసులు ఎగిరిపోతున్నాయి
1: ఎగిరిపోతున్నాయి
0: మోదుగు తామర మొండలు అన్ని ఎగిరిపోతున్నాయి. వరకంటే దండనంత కథం చేసింది. కథం చేసే వరకంటే ఒక జమాను పోయి బోయరా దగ్గరకు వచ్చి చెప్తున్నా, అయ్యా దండంత కథం అయితే నీ దగ్గరకు వస్తే నిన్ను కూడా కథం చేస్తుంది అని. ఎవరకంటే అటువంటి సాటకోడి జమానులు ఐదు ఉద్యమాలు. రే నా బిడ్డ వచ్చి తవ్వకు అటువంటి ఒక చింతలు ఉన్నాయి, ఐదు చింతలు, చీకటి చింతలు. చీకటి చింతల మీద ఉండి ఉరితాలు లేచి అయినా నా బిడ్డని వాటిని చెప్పి వారాదు మర ఇచ్చాడు. వారాదు అటువంటి వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత పట్టు పగ్గాలు పట్టుకొని ఆ శంకరమ్మ వచ్చి తవ్వలో ఆ చింత చెట్ల మీద కూర్చుని చేరేది. దండుని దశంగమని కథం వేసి అటువంటి నా తండ్రి చింతకు పోయిన తండ్రి సంగతి చూస్తాను చెప్పి చీకటి చింతలకి రావంగా మాయ కోరి అటువంటి ఒక లంచాలు తిన్న వాళ్ళు అయినా రాజు మాటలు విని వా అటువంటి మాయ ఉర్రుతోటి ఆ పట్టు పగ్గాలు అన్న

0: దండలకు వాట వంటి మాయవులు
1: చేసి
0: పట్టు పగ్గాలతో పట్టు కొని రాజు దగ్గర తీసుకొచ్చారు. ఏమయ్యా నీ బిడ్డని తీసుకొచ్చినామనంటే వా నూరారు మంది దూరంగా బిడ్డని కబడెత్తేసేదా మీద మొక్కలు పెట్టి రొమ్మున కాలు పెట్టి కరకరకరకర గొంతు కోసి టైం లోపడం. ఊరు లోపల కాపులు కర్ణాలు పట్టు బ్రాహ్మణులు యథా పండితులంతా ఏమన్నారు, ఏమయ్యా నలుగురు మందికి నాయని చెప్తుంది నీ ఇంట్లో నాయానికి తెలుసలేదు, నరత్తె సిరత్తె పిల్లి అత్తే ఆయన ఒక ఆత్మహత్య చేస్తే మా ఊరుకు పాపం తలుతాయ్యా, మరి తప్పు చేస్తే నీ బిడ్డ ఏదన్నా శిక్షలు అనుభవి అంటే ఏదన్నా శిక్ష నీ బిడ్డకు, కానీ ఇలాంటి పని చేయకని చెప్పి ఊరోళ్ళు అన్నారు. నా బిడ్డ నా మెడలో ఉండద్దని చెప్పి వాటి ఒక బందికానికి తీసుకొచ్చి నా కాలుకు బేడి

ఉప్పు లేని గాలి లాగుంటూ ఉండాలి నా బిడ్డ అని చెప్పి పన్నెండు సంవత్సరాలు అటువంటి బందికి ఆరు పాలు చేస్తున్నాడు గారా శంకరమ్మ. ఇది శంకరమ్మ కథ రెండో భాగం అయిపోయాలి. అయినా అటువంటి నా కథకాళ్ళు అయినా కానీ నాయం పట్టు ఉండేవాళ్ళు. ఆ అటువంటి పురాణం రామన్న భూతన్ రాజన్న మాది పొచ్చిరా దిమ్మ నా పేరు గంగన్న. అయినా రెండు భాగాల కథ సంపూర్ణమైంది.

0: కోటి 30 దేవతలు మంగళమ్మ 2 కోటి 370 కోటి దేవతలు వారుకుంటా అయ్యలు వాక్షరణ అందరికి శరణు శరణు శరణు రామ.
1: ఇప్పటిదాకా మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పొన్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 2వ భాగం విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ బుర్రకథను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లమల్ల వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం ఇది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు అందులోకి వినొచ్చు. మీరిన్నుడే కాదు, మీ దోస్తులకు చుట్టాలకు వినిపించండి. మీరు అందరినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఇక రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జలరా గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు కొన్ని దేశభక్తి గీతాలు విందాం. ఈ గీతాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు దేశభక్తి గీతాలు. ఇప్పుడు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. ఇప్పుడు ఒక సమాచారం. లెక్చరర్ పోస్టులను డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు. ప్యారిస్ సర్వీస్ నిబంధనల ప్రకారం 7 ఏళ్ల కాలానికి లేదా క్రమబద్ధమైన నియామకాలు జరిగే వరకు ఈ నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికన ఉంటాయని అన్నారు. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించి https://school.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో ఈ నెల 17 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్ఏగా కనీసం 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని అన్నారు. జూలై 31 నాటికి కనీసం 3 ఏళ్ల మిగిలిన సర్వీసు కలిగి ఉండాలని అన్నారు. అంటే రిటైర్మెంట్కు ముందు 3 ఏళ్లు సర్వీస్ కలిగి ఉండాలని చెప్పారు. అట్లాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% ఎంపీఈడి ఉత్తీర్ణులై ఉండాలని అన్నారు.

ఇంతటితో ఇలటి విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. ప్రస్తుతం భారత ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आह्वान करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: मेरे विन्न प्रसंग भाग में प्रधानमंत्री మాట్లాడుతూ ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరిగిన పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా, కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకు 33% విధానసభా ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే. ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు, సోదరిమణులకు 33% విధానసభ, లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు, సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य है.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము. ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది. ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను. రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభ అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు, విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్, అర్జెంటీన్ రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హైకమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ది, సంక్షేమం కోసం భారత నేపాల్ మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడం, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మహారాష్ట, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్. వ్యవసాయదారులకు అన్ని తీవ్ర ముచ్చట వినిపించే కార్యక్రమం. వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి శనివారం ఉన్నట్టే ఇలా కూడా రెండు ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. ఇంకోటి, రైతు అంతరంగం, కూరగాయల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చట. వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 80% ఉన్నది. జిల్లాలో గంటకు 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పి ఉంటుంది. ఇది వాతావరణ సూచన.
5: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
6: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
5: అదేలా?
6: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
7: ఇది ఎవరి నంబర్ బాబు?
6: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
6: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
7: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
6: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
7: నిజంగా?
6: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కె శాలిని.
8: నమస్కారం అశ్విని గారు.
9: నమస్కారం అండి.
8: అయితే ప్రస్తుతం ఈ బీర, కాకర, ఇసోర ఈ తీగజాతి కూరగాయ పంటల్ని వైరస్ తెగుళ్లు కనిపిస్తున్నాయి. అయితే వీటి లక్షణాలు నివారణ చర్యల గురించి చెప్తారా మొదటగా?
9: అయితే మనకు ప్రస్తుతం మనకి బీర, కాకర, సోర ఏవైతే పంటలు ఉన్నాయో మనకి తీగజాతి కూరగాయల్లో, మనకు వాతావరణంలో మార్పుల వల్ల మనకు వర్షాలు అడపాదడప పడుతూ మధ్య మధ్యలో ఎండ కొడుతుంది కాబట్టి మనకి వైరస్ తెగుళ్ళు అనేటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ వైరస్ తెగుళ్ళు మనం చూసుకున్నట్లయితే మనకు 2 రకాల వైరస్ అనేది ఈ బీర, కాకర, సోరను ఆశిస్తాయి. అందులో ప్రధానంగా మొదటగా వచ్చేది మనకు లీఫ్ కర్లు, అంటే ఆకుముడత. ఇంకొకటి వచ్చేసి, రెండోది వచ్చేసి మొజాయిక్ లేదా పల్లాకు తెగులు అంటే తెలుగులో. ఈ 2 రకాల వైరస్లు వచ్చేసి మనకు ఎక్కువ మొత్తం లాశించి పంట పూత కాత రాకుండా చేస్తుంది. అయితే ముందుగా మనం ఆకుముడత లక్షణాలు చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకు వైట్ ఫ్లై, తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మనకు ఆకులు అనేవి దగ్గరగా ముడుచుకుపోతున్నాయి. ముడుచుకుపోయి మొత్తం ముదురు ఆకుపచ్చ రంగంలో మారిపోవడం, దాని తర్వాత తీగలు గిడసబడడం, పూత కూడా రాకుండా చేయడం జరుగుతుంది. అదే మనకు పసుపు వర్ణంలో వచ్చేది వచ్చేసి మనకు మొజాయిక్. ఈ మొజాయిక్ పల్లాకు తెగులు ఏం చేస్తుంది అంటే మనకు పేను బంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల కూడా మనం ఆకులు మొత్తం మొజాయిక్ లక్షణాలు కనిపించేసి పసుపు వర్ణంలోకి మారిపోయి దీంట్లో కూడా మనకు పూత కాత రాకుండా చేస్తుంది. అయితే ఈ రెండు కూడా మనకు పేనుబంక, తెల్లదోమ ఏవైతే రసం పీల్చు పురుగులు ఉన్నాయో దీని ద్వారా మనకు ఈ వ్యాధి అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం రైతులు ఎక్కడైతే మనకు వైరస్ ఆశించిన తీగలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ముందు మనము మొదట్లో ఆకులు తుంచేసుకోవాలి. లేదా మనకు తీగ వరకు కూడా మనకు ఆశించింది అనుకుంటే మనకు కొమ్మ కత్తిరింపులాగా తీగ కత్తిరింపులు కూడా మనకు చేసేసుకుని ముందుగా అయితే మనము సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనకు జిగురు అట్టలు దొరుకుతాయి మనకు మార్కెట్ లో. మనకు పసుపు రంగు జిగురు అట్టలు అని, ఎల్లో స్టికీ ట్రప్స్ అంటాం, ఇంకొకటి నీల రంగు జిగురు అట్టలు. అవి వచ్చేసి మనం ఎకరం గనక వేసుకున్నట్లయితే ఎకరానికి మనము 4 నుంచి 5 అక్కడక్కడ అమర్చుకుంటే దానికి మనకు ఈ తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు అనేటి అట్రాక్ట్ అయిపోయి ఆకర్షించి మనకు దీని ఒక ఉధృతి తగ్గించుకోవడానికి ఉంటది. లేదు మనము మందులు పిచికారి చేసుకుందాం అనుకుంటే మనకు ముందుగా మనకు రసాయనాలు కాకుండా వేప నూనె కషాయం, మనకు తెలుసు వేప నూనె మనకు మార్కెట్ లో దొరుకుతుంది, మనకు 10,000 ppm గాఢత గల వేప నూనెను మనము 3 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదు మనకు 15,000 ppm కూడా దొరుకుతుంది, అదే అయితే మనకు 5 ml లీటర్ నీటి కలిపి మనకు 10 రోజుల వ్యవధిలో మనం ఒక 2 సార్లు పిచికారి చేసుకుంటే ఈ తెల్లదోమ పేనుబంక తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. లేదు మనం దీని ద్వారా కూడా తగ్గడం లేదు, మనం రసాయనాలు పిచికారి చేసుకోవాలనుకున్నప్పుడు థయోమిటాక్సమ్ అనే మందు మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఇప్పుడు థయోమిటాక్సమ్ కూడా మనం 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదంటే అస్టాఫ్, అస్ఫేట్ లేదా ప్రైడ్, ఈ దీన్ని కూడా మనము 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే మనకు ఈ వైరస్ తెగుళ్ళు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే మనకు వైరస్ తెగుళ్ళకి ఎలాంటి మందులు లేవు కాబట్టి మనం ఈ కీటక నాశనులకు పిచికారి చేసుకుంటే మనకు చాలా వరకు ఈ వైరస్ తెగుళ్ళను రాకుండా మనము పంటను కాపాడుకోవస్తుంది.
8: అయితే ఇప్పుడు ఈ బీరా, సోర ఈ పంటల్లో ముఖ్యంగా బూజు తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తుంది, మరి దీని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
9: అయితే మనకు ఈ వాతావరణంలో మనకు పగటిపూట ఎండ ఎక్కువగా ఉండి రాత్రిపూట మనకు కొద్ది చలి వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు మనకి బూజు తెగులు అనేది మనకు ఎక్కువ కనిపిస్తుంది. అయితే దీని లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఈ బీరాలో, దాని తర్వాత మనకు సోరలు ఎక్కువ కనిపిస్తుంది, కాకరలు కాకుండా బీరా సోరలో ఈ బూజు తెగులు అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని డౌనీ మిల్డ్ అంటారు. అయితే బీరా తర్వాత సోరలో ఆకు అడుభాగాన్ని ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పరిచి కొన్ని రోజుల తర్వాత గోధుమ రంగుకు మారితే అవే మచ్చలు పెరిగి పెద్దపై కింద ఒక బూజులాగా ఏర్పడుతుంది అన్నట్టు. అలా బూజులాగా ఏర్పడడం వల్ల మనకు ఆకులు అనేది దగ్గర ముడుచుకుపోయి రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా మనకు బూజు తెగులు అనేది ఏమవుతుంది అంటే అట్లా ఎక్కువ మొత్తం రావడం వల్ల కూడా కాండం ద్వారా వ్యాపించి మన పూతను రాల్చేయడానికి ఆస్కారం అవుతుంది. దాని తర్వాత పూత కాకుండా కూడా పిందెలు పడ్డా కూడా మనకు ఆ పిందెలు సరిగ్గా ఎదగక రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు బూజు తెగులు గమనించిన వెంటనే మనము రిడోమిల్ MZ మెటలాక్సిల్, మనకు మార్కెట్ లో మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కలయిక కాంబినేషన్ కలిక మందును మనము 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు సైమాక్సనీల్ కూడా మనకు మందును మనకు మార్కెట్ లో దొరుకుతుంది, సైమాక్సనీల్ కూడా మనం పిచికారి చేసుకుంటే ఈ బూజు తెగులు నివారణకు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన శాఫ్ని కూడా 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకో. అయితే మనం ఇందులో ఏదైనా ఒక మందుని సెలెక్ట్ చేసుకుని 15 రోజుల వ్యవధిలో మనం తప్పనిసరిగా పిచికారి చేసుకుంటేనే మనకు బూజు తెగులు అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి.
8: అయితే కొన్ని చోట్ల చూసుకుంటే ఈ తీగజాతి కూరగాయలు అనేవి ఎండిపోతున్నాయి, తీగలు అనేవి, మరి వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
9: అయితే మనకు తీగలు అనేటి ఎండిపోవడం అనేది మనకు సర్వసాధారణంగా ఎండు తెగులు వల్ల రావడం జరుగుతుంది. అయితే మన దగ్గర మనకు నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండడం వల్ల మనం నల్లరేగడి నేలల్లో మనం ఈ కూరగాయల పంటలు అయితే వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఎండు తెగులు నల్లరేగడి నేలలకు చాలా అనుకూలం. అయితే ఏం చేస్తా అంటే ఎండు తెగులులో మనకు కొన్ని రకాల శిలీంధ్రాలు, ఫ్యూజేరియం అనే శిలీంధ్రం మనకు నేలల ఆవాసం ఏర్పరచుకొని మనకు వేర్ల ద్వారా అది మొక్కకు వ్యాప్తి చెందుతుంది అన్నట్టు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మొక్క లేనప్పుడు కూడా ఫ్యూజేరియం అనే శిలీంధ్రం నిద్రావస్థలోకి వెళ్లి మన మొక్క వేసినప్పుడు మొక్క ద్వారా వస్తుంది. కాబట్టి మనకేమవుతుందంటే పైన కొద్దిగా ఎండడం స్టార్ట్ అయిపోయి కొన్ని రోజులకు మొత్తం తీగ మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది. అయితే ఎండు తెగులు ఏమవుతుంది అంటే మనకు నీళ్ల ద్వారా మనం నీరు పెట్టినప్పుడు ఇరిగేషన్ అయితే ఇస్తామో అప్పుడు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందిసి కూడా మనకు ఎండు తెగులు అనేది వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఎండు తెగులు ఉన్నప్పుడు మనకు ట్రైకోడర్మా విరిడే జీవశిలీంద్ర నాశనం ఏదైతే ఉందో మనకు అగ్రికల్చర్ ఆఫీస్ లో దొరుకుతుంది మనకు 150 రూపాయల ప్యాకెట్, 1 kg ప్యాకెట్. అయితే ట్రైకోడర్మా విరిడే మందుని మనం పిచికారి రూపంలో అనుకుంటే మనం 10 గ్రాములు లీటర్ నీటి కలిపి ఎక్కడైతే మనం ఎండు తెగులు గమనించినమో దాని మొదలు చుట్టూ రింగు మెత్తడిలో మనం ఎక్కువ మొత్తంలో కొద్దిగా నాజల్ని కొద్దిగా లూజ్ వదిలేసి ఎక్కువ మొత్తంలో పోసుకోవాలి. లేదు అనుకుంటే ఇదే ట్రైకోడర్మా విరిడే మందును మనము వర్మి కంపోస్ట్ లో కానివ్వండి, వేప పిండిలో కానివ్వండి, లేదా FIM పశువుల ఎరువులో కూడా కలిపి మన మొక్క చుట్టూ వేసుకుంటే అలా కూడా మనం ఎండు తెగులు నివారించుకోవడానికి ఉంటుంది. లేదు మనం ఈ ట్రైకోడర్మా విరిడే వద్దనుకుంటే రసాయనాలు మనం కావాలనుకున్నప్పుడు మన కాపర్ ఆక్సి క్లోరైడ్ ని కూడా మనం 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మన మొక్క మొదలు బాగా మొత్తం తడిచేలా బాగా పిచికారి చేసుకుంటే మనకు ఎండు తెగులు రాకుండా మనం కాపాడవచ్చు.
8: అయితే ఈ గొంగలి పురుగు, పెంకు పురుగులు అనేవి వీటిని, ఈ తీగజాతి కూరగాయలు, బీరా, కాకరని బాగా నష్టపరుస్తున్నాయి ఈ పంటల్ని, మరి వీటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు?
9: అయితే మనం ముందుగా మనము గొంగల పురుగులు చూసుకున్నట్లయితే మనకు పొగాకు లద్దె పురుగు కానివ్వండి, లేకపోతే శనగపచ్చ పురుగు కానివ్వండి, మనకు ఎక్కువ మొత్తంలో మనకు ఈ పంటను ఆశించి ఏం చేస్తుందంటే ఆకులను మొత్తానికి జల్లల్లాగా చేసి చిన్న చిన్న రంధ్రాలు చేసి మొత్తం ఈనలు మొత్తం కనిపించేలాగా చేస్తుంది. అయితే మనకు ఈ గొంగల పురుగు లేకుండా పెంకు పురుగులు ఏం చేస్తున్నాయి అంటే మనకు ఆకుల చివరన అర్ధచంద్రాకారంలో ఘాటులాగా పెట్టి మనకు హోల్స్ అంటే చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు పురుగులు మనం గమనించినప్పుడు మార్కెట్ లో మనకు లాంబ్డా సహలోత్రియం ప్లస్ థయోమిథాక్సమ్ మందు కాంబినేషన్ లో దొరుకుతుంది, అలికా అనే కంపెనీది. అయితే మనకు ఈ మందుని మనము 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అయితే ఈ మందు కొద్దిగా మనకు ఏందంటే రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ మందు వాడేవాళ్ళు తప్పనిసరిగా చేతులకు కొబ్బరి నూనె రాసుకొని దాని తర్వాత ఏదైనా షర్ట్ వేసుకొని లేదా గ్లౌజెస్ వేసుకొని మందుని పిచికారి చేయాలి. ఎందుకంటే ఈ మందు పిచికారి చేసినప్పుడు కొద్దిగా గోకే స్వభావం కలిగి ఉంటుంది, కాబట్టి మన గోకే స్వభావం ఉండడం వల్ల కొబ్బరి నూనె కానీ చేతులకు బాగా రాసుకున్న తర్వాతనే పిచికారి చేసుకుంటే బాగుంటుంది. లేదు మనకు వేరే మందులు అనుకుంటే మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ కానివ్వండి, లాంబ్డా సెహలోత్రిన్ కానివ్వండి, క్లోరోథాలోనిల్ కానివ్వండి, అట్లా ఏదైనా ఒక మందును మనము 2 g ఒకవేళ మనకు పౌడర్ రూపంలో ఉంటే 2 g లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే ఈ గొంగలి పురుగులు దాని తర్వాత పెంకు పురుగులు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఒక మందును మనం తప్పనిసరిగా ఒక 15 వ్యవధిలో 3 పిచికారి చేసుకుంటేనే మనకు ఈ పెంకు పురుగులు గొంగల పురుగులు రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు.
8: అయితే ఇవి ఈ తీగజాతి కూరగాయల్లో ఈ తీగలు అనేవి వంకలు తిరిగినట్టు పాడైపోయినట్టు కనిపిస్తుంటాయి చెట్లు మనం చూస్తూ ఉంటాం, మరి ఈ వీటిని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
9: అయితే మనకు ఈ తీగజాతి కూరగాయలు ఇప్పుడు మనకు మన ఆదిలాబాద్ జిల్లాలో మనకు పిందె దశలో దాని తర్వాత మన కాయ దశలో ఇప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో తోటలు ఉన్నాయి, కాబట్టి మనకేమవుతుందంటే మనకు పండు ఈగ ద్వారా ఇవి కాయలు వంకలు పోవడం తీగల వంకలు పోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ పండు ఇక ఏం చేస్తుందంటే మనకు మొత్తం ఒక క్రాప్ సీజన్ లో ఒక 3 దానికి జీవిత చక్రాలు కంప్లీట్ చేసుకునే స్వభావం ఉంటుంది, కాబట్టి తొందరగా ఆశించి కాయలు అనేటి మొత్తం వంకర్లు తిరిగిపోయి దాని తర్వాత గుజ్జును తినేసి దాని నుంచి ఒక చిన్న బ్యాక్టరీ ఒక స్రవం లాగా మనకు బయట కనిపిస్తూ అంటే మార్కెట్ కు పనికి రాకుండా అయిపోతున్నాయి. కాబట్టి పండు ఇక కనిపించినప్పుడు మనము రైతులు మనకు ఎరలు ట్రాప్స్ అని మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఆ ఎరల విషయానికి వస్తే మనకు మిథైల్ యూజినాల్ అనే ఎరలు మనము ట్రాప్స్ మనము ఎకరానికి 8 చొప్పున మనం పెట్టుకున్నట్లయితే ఆ పండుగ వచ్చేసి అందులో పడేసి మనకు దాని కుదురుతుని గమనించవచ్చు అన్నట్టు. లేదు మనము మందులు పిచికారి చేసుకోవాలనుకుంటే మనకు స్పైనోసైడ్ వచ్చేసి మనకు 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే కూడా పండుగని నివారించుకోవడానికి ఉంటుంది. అయితే పండుగ మనం గమనించినప్పుడు తప్పనిసరిగా మనకు చెట్టు మొదల్లో అంటే మన తీగ మొదల్లో చూసుకున్నట్లయితే దానికి గుడ్లు అవశేషాలు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది, కాబట్టి మనము ఎప్పుడైతే మందుని స్పైనోసైడ్ ని చెట్టు పైకి పిచికారి చేస్తామో అలాగే మనం చెట్టు మొదల్లో కూడా కొద్దిగా పడేటట్టు పిచికారి చేసుకుంటే మనకు ఈ పండుగ గుడ్లు దాని అవశేషాలని మనము నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇదే కాకుండా రైతులు ఎప్పుడైతే మనం చేస్తామో దీంతో పాటు మనకు మల్టీకే కానివ్యండి, బోరాన్ కానివ్యండి, లేకుంటే ఫార్ములా 4, ఫార్ములా 5 అట్లా మనకు సూక్ష్మ పోషకాలు కూడా మనకు ఒక బూస్టర్ డోజు లాగా మనకు 3 g, 4 g కలిపి 15 వ్యవధిలో మనం పిచికారి చేసుకుంటే కూడా మనకు కాయలనైతే ఆరోగ్యంగా ఉండి మనకు దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది.
8: అయితే చివరిగా చెప్పండి, దీంట్లో ఈ తీగజాతి కూరగాయల్లో అధిక దిగుబడులు సాధించడానికి ఏదైనా సలహా ఇవ్వగలరా?
9: అయితే మనకు ఈ బీరా కాకర సొరలో వచ్చే ప్రధాన సమస్య వచ్చేసి మనకు పూత దశలో మనకు మగపూల సంఖ్య పెరిగి ఆడపూల సంఖ్య తగ్గడం వల్ల కాయలు అనేటివి చాలా చోట్ల రావడం లేదన్నట్టు. ఇలాంటి సమయంలో మనం రైతులు ఏం చేయాలంటే ప్లానోఫిక్స్ కానివ్వండి, బోరాన్ని బోరాక్స్ రూపంలో మనకు దొరుకుతుంది. ఈ బోరాక్స్ మనం మందును మనకు 3 g లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మనకు మగపూల సంఖ్య తగ్గి ఆడపూలు ఎక్కువ రావడం వల్ల మనకు పూత అనేది కాత బాగా వచ్చేసి మనకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
8: ధన్యవాదాలు అశ్విని గారు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు. మీరు చెప్పిన సలహాలు సూచనలు రైతు శ్రోతలు పాటించి మంచి దిగుబడులు పొందాలని ఆశిద్దాం. ధన్యవాదాలండి.
9: ధన్యవాదాలు.
10: ఇప్పటిదాకా తీగజాతి కూరగాయల్లో చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కె శాలిని. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఒండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి.
11: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయ గీతం.

0: ఇప్పటిదాంక టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతాన్నినరు. కార్యక్రమంలో ఇప్పుడిందాం రైతు అంతరంగం. రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఇవాటి కార్యక్రమంలో కూరగాయల సాగు అనుభవాలు. ఈ అంశం గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: ప్రస్తుతం రైతులంతా కూడా పత్తి సోయా అంటూ వాణిజ్య పంటల వైపు వెళ్తున్న ఈ రోజుల్లో దాదాపు 30 ఏళ్లుగా కూరగాయల పంటల్ని నమ్ముకుని కూరగాయలని సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న రైతు బొజ్జ గంగాధర్, తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు, పలు రకాల కూరగాయలని సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా ఉన్నారు. మరి వారు సాగు చేస్తున్న కూరగాయల పంటలు ఏమున్నాయి, వాటి సాగుకు సంబంధించిన అనుభవాలు ఎలా ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గంగాధర్.
2: నమస్కారం సార్.
1: మీరు దాదాపు 4-5 రకాల కంటే ఎక్కువనే రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు కదా, ఏమేమి కూరగాయలు ఉన్నాయి మీ దగ్గర?
2: మా దగ్గర మిర్చి, బొబ్బరి, అల్చంత, బీరకాయ, చిక్కుడుగాయ, గోరు చిక్కుడుగాయ, కాకరకాయ పెట్టాం సార్. అది ఇప్పుడు స్వస్థం నడుస్తుంది. మళ్ళా సెకండ్ క్రాప్ కూడా వేసినాం, 3 ఎప్పాలు వేసినాం సార్. కనీసం 25-30 ఏళ్ళ కొంచెం అంటే ఇప్పుడు యాకం చేస్తాం. పోయిన సంవత్సరం 5 ఎకరా మిర్చి వేసినాం, అది లాస్ వచ్చింది కాబట్టి అవి తినిసబెట్టినాం. పత్తి లాస్ వచ్చింది. ఇప్పుడు మొత్తం కూరగాయలు మొక్క అనేది ఇస్తున్నాం 5 ఎకరాల పంటలల్లో సార్.
1: మొత్తం ఎంత ఉన్నది మీకు భూమి?
2: నాకు 3 ఎకరాలు సార్. మా అన్నది మేము కవలకు పట్టుకుంటా చేస్తాం.
1: అంటే మొత్తం ఒక 5.5-6 ఎకరాలు ఉంటది.
2: ముందు యాకం చేస్తుండే కానీ పెట్టుబడి నిండక అయితే కైకిల్లోళ్ళకు ఇబ్బంది ఎక్కాయి. ఇదే కూరగాయలు మేము ఇంటి వాళ్ళని చేసుకుంటాము, అందనప్పుడు ఒక మంచిని పెట్టుకొని చేసుకుంటాం సార్. యాకం భూమి చేస్తే 2-3 లక్షల లాస్ వస్తుంది. అందుకే కూరగాయలు ఎంబడి పడ్డాం. ఇక
1: ఎట్లా ఉన్నది కూరగాయలు వేసిన నుంచి ఎట్లా అనిపిస్తుంది?
2: ఇప్పుడైతే సార్ మంచిగా ఉంది. ఈడికైతే మంచిగా ఉంది. 1,000, 2,000, 3,000 వచ్చిన రైతు బార్ పోయి అమ్ముతాం సార్. మేము పెద్ద మార్కెట్కి కూర్చుండి అమ్ముతాం.
1: అంటే మీరే ఇక్కడ పండించిన కూరగాయలని రైతు బజార్కు తీసుకుపోయి అక్కడ కూర్చొని అమ్ముతారు?
2: మేము ఇక్కడనే వండించి రైతు బార్ పోయి కూర్చుంటాం. 2-3 బయ్యండి అక్కడ కూర్చుండి అమ్మి 6, 7, 8, 9 దాకా ఇంటికి వస్తాం అమ్ముకొని రిటర్న్ బండి మీద తీసుకొని పోయి.
1: ఏ టైంలో దింపుతారు కూరగాయలు?
2: ఇప్పుడు 10 నుంచి సూర్య వస్తాం సార్. 10 నుంచి అయితే దోదాకా తెంపుకొని తీసుకొని కొని పోయి అమ్ముకొని వస్తాం. ఇక
1: అంటే ఎప్పటికప్పుడు తాజా తెంపుకొని పోయి అప్పటికప్పుడు అమ్మేస్తాం.
2: అప్పుడప్పుడు అమ్మేసి వస్తాం. ఇక 8-9 అవుతుంది ఇక్కడికి రావాలంటే అమ్ముకొని.
1: అయితే ఇప్పుడు మీ ఈ తోట చుట్టూ చూసినా ఎటు చూసినా పత్తి సోయా ఇట్లాంటి పంటలే కనిపిస్తున్నాయి, కానీ మధ్యలో నడమల మీది మాత్రమే ఇట్లా ఒక కూరగాయలు ఇలా దాదాపు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు చిక్కుడుగాయ, బొబ్బెర, అల్చెంత, కాకరకాయ, ఇంకా రకరకాల కూరగాయలు తీస్తున్నారు కదా, అసలు ఈ కూరగాయల పంటలే చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? మీదే నా ఆలోచన లేకపోతే ఎవరి ద్వారా తెలుసుకున్నారు?
2: నాదే సార్. కొంచెం ముందట్టు నుంచి వేస్తుంటే ఏసుకి పంట ఇవి కూరగాయలు అన్ని వేస్తుంటే అయితే 2 ఏళ్ళు పెద్ద పంట పెట్టుంటే లాస్ అయినాం సార్. లాస్ అయ్యిట్లా అది తోడే వేస్తుంటే పెద్ద పంట కాబట్టి మొత్తం మిడిసెత్తే ఇప్పుడు మక్కేసుకున్న ఒక 2 ఎకరు 3 ఎకరు కూరగాయలు ఇస్తున్నాం సార్. కూరగాయలే.
1: అయితే ఇప్పుడు చిక్కుడుగాయ గురించి చెప్పండి. ఎక్కువ పంట చిక్కుడుగాయనే ఎక్కువ కనిపిస్తున్నది కదా. ఇప్పుడు చిక్కుడుగాయని దాదాపు 8 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాను
2: నేను సార్. 30 ఏళ్ళ చిక్కుడుగాయ కాబట్టి 30 ఏళ్ళ నుంచి తీస్తున్నా.
1: ఇట్లాంటిది మన దేశవాళీ రకమా హైబ్రిడ్?
2: హైబ్రిడ్ ఉన్నాయి సార్. సంతం ఉన్నాయి. మన లోకల్ ఉన్నాయి. పురాణ సీడు.
1: ఎట్లా ఈ పాత సీడ్ ఎక్కడికి తెచ్చుకున్నారు?
2: ముందటి నుంచి సార్ మాకు దసరా చిక్కుడు అని ఎడుతుంది. ముందటి నుంచి ఉన్నది.
1: అయితే ఇప్పుడు ఈ దసరా చిక్కుడుకు ఈ హైబ్రిడ్ చిక్కుడుకు ఏమైనా తేడా ఉంటుందా
2: సార్? ఇది టెస్ట్ రాదు, అదేమో టెస్ట్ వస్తుంది.
1: ఇప్పుడు మీరు అమ్మినప్పుడు రెండుకి ఒకటే ధర ఉంటుందా వేరే?
2: ఇది ఇప్పుడు లోకల్ చిక్కుడు వెళ్ళిందా సార్? ఇది హైబ్రిడ్ చిక్కుడు పడిపోతుంది. దానికి రేట్ ఉంటుంది, దీనికి రేట్ ఉండదు సార్. ఇప్పుడు దీనికి రేట్ ఉంటుంది, దానికి ఉండదు. ఇంట్లోనే కొత్త రకం తెచ్చాం. ఇది బాగా లోకల్ చిక్కుడు లెక్క టెస్ట్ ఉంది సార్.
1: అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న చిక్కుళ్ళలో కూడా కొంచెం రుచిల ఫరక్ వస్తున్నది కదా, మరి ఎందుకు అట్లా?
2: సార్ సీడ్ ని బట్టి ఉంటుంది సార్. ఇది మేము 2,000 రూపాయలకు 1/2 కిలో సీడ్ తెచ్చి పెట్టినాం. అంటే ఆ సీడ్ అంతా ఐడియా లేదు, ఈ కొత్త తెచ్చినాం.
1: ఎక్కడికెళ్ళి తెచ్చినా సీడ్?
2: ఫర్టిలైజర్ కింద తెచ్చినాం. తెచ్చి పెట్టినాం సార్. సేటు మాకు ఇస్తాడు, పైసలు లేకుండా అప్పుడప్పుడు ఉద్ధరిస్తాడు. మందులు గింజలు అన్ని ఇస్తాడు సార్.
1: లోకల్ దానికి దీనికి ఏమన్నా చేసే పనులలో ఫరక్ ఉంటుందా? రెండుకి ఒకటే తిరిగి
2: అంతే చేయబడతా సార్. ఏమంటే దీనికి ఎక్క కాశీలు మందు పట్టు, ఇంత మిసైల్ బిసైల్ ఇంత కొడితే వెళ్తుంది. ఇక అంకాయ పెడితే సార్ కోరోజన్ భారీ పెట్టబడతాయి. అంకాయ కాశీలు మందు కొట్ట పడుతుంది. దీనికి కాశీలు మందు అవసరం సార్. టెంపర్ వైప్ మందులతో వాడుతుంది. దీనికి ఏం ఎఫెక్ట్ పడదు. నేను 15 రోజులకు ఒకనాడు మందు కొడతా సార్. ఎక్క మందులు కొట్టాం.
1: మీరు చేస్తున్న కూరగాయల సాగులు ఎక్కువ తీగజాతి కూరగాయలు ఎక్కువ ఉన్నాయి?
2: తీగజాతి ఎక్కువ ఉన్నాయి సార్. బొబ్బరి, గోరుచిక్కుడు పెట్టాం సార్. ఇప్పుడు ఫస్ట్ గోరుచిక్కుడు కాకరకాయ పెట్టినాం. తోగరి మరి జల్లి వచ్చే తోగరి పెట్టాం సార్. అక్కడ ముందర ఉంది. అది జల్లి ఇప్పుడు వెళ్తుంది. ఒక నెల వందేసాల వెళ్తుంది సార్. అది
1: అయితే ఇప్పుడు ఈ కాకరకాయ సాగు గురించి చెప్పారు, ఇప్పుడు కాకరకాయ ఏ రకం అది కూడా అందులో లోకల్ హైబ్రిడ్ ఉంటుందా?
2: లోకల్ పెట్టాం సార్, లోకల్ చిన్న జాతి లోకల్ ఉంటాయి సార్, ఆ చిన్నది పెట్టినాం.
1: ఇప్పుడు కొన్ని బాగా లావుగా దొడ్డు దొడ్డు కనిపిస్తాయి కదా, అవి ఇవి సన్నం ఉంటాయా?
2: ఇవి సన్నం ఉంటాయి సార్, చిన్న సైజ్ వస్తాయి సార్. ఇవి కొన్ని టెస్ట్ ఉంటాయి, ఇది మార్కెట్ లో నడుస్తాయి సార్ రైతు బాల్.
1: ఇప్పుడు ఈ చిన్న వీటికి మంచి డిమాండ్ ఉంది?
2: డిమాండ్ ఉంది, పెద్ద పొడుకు పొడా సార్ రేట్ ఉండదు కాబట్టి అవి వేయాలి మేము.
1: ఇలా ఏది మంచి ఉంటుంది రుచి తింటందుకు?
2: ఇది చిన్న టెస్ట్ వస్తుంది సార, తెల్లది చేదు ఉంటుంది, అది ఎక్క ఊన చూడాలి, ఇది గ్రీన్ కలర్ కొంటాలు.
1: కాకరకాయలు కూడా ఇప్పుడు తెల్లటి కాకరకాయ ఉంటది, మళ్ళీ ఆకుపచ్చ రంగు అంటే నల్లటి కాకరకాయ అంటాం కదా, మీరు ఏ రకం చేస్తున్నారు?
2: మేము నల్లటి రకం చేసాం, తెల్లటి కాకరకాయ ఒకసారి కర్రీ కాస్తుంది కొన చూడాలి, మైలు అవుతుంది, పొడుకు పొడతాయి, అద్దెకెక్క పొడి ఉంటే కొనాలి చాలా జల్దీ ముదిరిపోతాయి.
1: ఈ కాకరకాయ ఎట్లా గిరాకీ మంచి
2: సార్? మంచి ఉంది గిరాకీ, మంచి ఉంది కాకరకాయ, మంచి సేల్ అవుతుంది మాకు మార్కెట్ లో.
1: అయితే ఇప్పుడు ఈ కూరగాయలకు సంబంధించి, సరే మిగతా పంటలతో పోలిస్తే ఇవి కొంచెం సున్నితమైన పంటలు అని చెప్పొచ్చు, మంచి జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలా, ఈ బబ్బర గోరు చిక్కుడుగాయ ఇవిటికి సంబంధించి ఎట్లా? ఇప్పుడు ఈ చిక్కుడుగాయ కాకరకాయ బీరకాయ అయితే తీగజాతి మంచిగా పైపులు చుట్టి ఏదో పెట్టిండ్రు, ఎగుమతులు చేసిండ్రు, మరి ఎట్లా దానికి ఏమేమి తయారు చేసి ఎట్లా చేసిండ్రు
2: సార్? మొత్తం గుంజలు కొట్టుకొచ్చాం, గైరీ గుంజలు కొట్టుకొచ్చి అంత వైరు అల్లాల మీదకి ఎక్కి చుడుకు సుతిలాల్లి తీగలు మున్నాలు సపోర్ట్ లేసి వాటి మీద తీగలు అల్లితే వారుతాయి సార్, కిందికి జారుతాయి, అంతే కిందికి జారితే బాగా కష్టం ఉంటాయి బాగా. దానికి
1: కూరగాయలల్లోనే ఇన్ని రకాల కూరగాయలు ఇస్తున్నారు కదా, ఏ కూరగాయలకు ఎక్కువ పని ఉంటది, కష్టం ఉంటది, ఏ వీటికి తక్కువ పని ఉంటది
2: సార్? ఈ తీగ జాతి దానికి ఎక్కువ మెండు ఉంటది, బొబ్బరి మిర్చికి ఇవి తక్కువ ఉంటది సార్, తోగరికి తక్కువ ఉంటది, తీగ జాతికి ఎక్కువ కష్టం చేయబడతా సార్.
1: ఎందుకు అట్లా, మరి దానికి ఏమేమి పనులు ఉంటాయి
2: సార్? మేడెల్లదేలా వాటికి తీగ అల్లాలా ఎక్కియాలా, మరి వైరస్ వస్తుంది, వైరస్ రాకుండా చూసుకోవాలా సార్? మస్తు మేము వైరస్ వస్తే వెళ్ళదు సార్, విరిసబెట్ట పడుతుంది, మేనేజ్ చేసింది కూడా వేస్ట్ అవుతుంది.
1: మరి ఇప్పుడు ఎప్పటి నుంచి ఇప్పుడు ఇవి పంటలు మంచిగా ఖాతా దశలు ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు వేసిండ్రు
2: సార్? మీరుకన్నా ఒక నెల ముందు వేసిన సార్.
1: అంటే ఇప్పుడు ఈ భూమిలో ఎప్పుడు కూడా రికమ్ ఉంచారు, ఒక పంట తీసిన తర్వాత ఒకటి వేసుకుంటే పోతారు?
2: ఒకటి వేసుకిలా గోధుమ వేసిన సార్, గోధుమ తీసి అంటే కూరగాయలు వేసేసిన.
1: ఎప్పటిదాకా ఉంటాయి కూరగాయల పంట?
2: ఇవి ఇప్పుడు అయిపోయినట్టే సార్, మరా వేరే క్రాప్ వేస్తాం ఇక ఏదన్నా,
1: మళ్ళీ అది కూడా కూరగాయలే.
2: కూరగాయలు వేస్తాం సార్.
1: ఎట్లా ఇటు ఆకుకూరలు వేయాలి మరి? ఇప్పుడు
2: ఆకుకూరలు సార్, ఇప్పుడు ముందు ఆకుకూరలు వేస్తుంటే ఇప్పుడు ఖాతా లేదు, ఏ పీకుడు కాదు సార్, ఆకుకూరలు రేటు తగ్గుతుంది అవుతా లేకపోతే లేదు సార్.
1: ఇప్పుడు ఇదానికి ఎట్లా మరి, ఇప్పుడు ఈ తెంపుడు కానీ
2: సార్? తెంపుకోవచ్చు మనం, తెంపుడు కొట్టి కూసుండి పీకాల నడుమును వస్తాయి సార్, ఈ చేతులు వస్తాయి.
1: ఇప్పుడు ఈ తీగ జాతి కొంచెం మీదికున్నాయి కాబట్టి చేతితో
2: తెంపుకోవచ్చు.
1: ఎట్లా మీరే చేస్తారు ఈ పనులు, కూలీలు పెడతారు?
2: మేము సార్ ఒక మంచిని పిలుచుకున్నాడు పిలుచుకుంటాం, చెప్తే మేమే చేసుకుంటాం ఇద్దరం.
1: ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళ నుంచి కూరగాయలు వేస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నది కూరగాయల సాగు?
2: కూరగాయలకు మంచి ఉంది సార్, కానీ వేరే పంటలు పెట్టుట లాస్ వస్తాయి, ఇలా నింపినాం సార్, ఏం వద్దు ఇప్పుడు, అవి పత్తి బిత్తి ఏం పెడతలేము.
1: అయితే ఇప్పుడు ఈ కూరగాయల పంటలు, ఇప్పుడు మీరు దాదాపు 30 ఏళ్ళ నుంచి వేస్తున్నారు, మీకు ఇలా అనుభవం వచ్చింది, మంచి దిగుబడులు సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు, వాళ్ళన్నా వేరే రైతులు కూడా ఇట్లా కూరగాయల పంటలు మీ తీరంగా మీ పంటను చూసి చేయాలనుకుంటే ఎట్లా, ఏమేమి చేస్తే మంచిగా ఉంటది, ఎట్లా రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: చెప్తాం వాళ్ళకు, చెప్పులు గివి పెట్టుకుని అని చెప్తాం సార్.
1: ఎట్లా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
2: ఇదే మన అలా అడుగుతారు, పలాన్ టైం పలాది కొట్టాలా, పలాన్ టైం పలాన్ మందు పోయాలని చెప్పినాం. మా వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన ఒక ఎకర మిర్చి ఎత్తున్నారు, నువ్వు మిర్చి వేసిన చెప్పు అంటే చెప్పినాం, వేస్తాడు మిర్చి నారుకు ఆర్డర్ ఇచ్చిండు, తెచ్చుకుంటున్నాడు.
1: ఇప్పుడు ఈ కూరగాయల పంటలకు సంబంధించి ఇత్తనాలు ఇప్పుడు మీరు పండించిన దాంట్లోకి వెళ్ళి తీసి ఉంచుకుంటారా, లేకపోతే రెడీమేడ్ విత్తనాలు కొనుక్కొచ్చి చేస్తారు
2: సార్? మేము కొనుక్కొచ్చి చేసినాం, ముందే ముంచినాం, అవి అయితలేవు సారాలు, సీడ్ క్రాసింగ్ అయిట్లా మనం పెట్టినవి కాస్తలేవు సార్. ఇప్పుడు అవి కాయకుండా అవి ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి కొనుక్కొస్తేనే మనకు మాలు వెళ్తాయి, లేకపోతే వెళ్ళదు సార్. ఓన్లీ కాదు చిక్కుడు కాయని వెళ్తుంది, ఇవి వేరే పంటలు ఏమి వెళ్ళాయి సార్.
1: దీనికి ఎట్లా ఎప్పుడెప్పుడు మందులు ఇచ్చుడు ఉంటది, ఎరువులు ఎట్లా అందించుడు ఉంటది?
2: బొబ్బరికి అయితే మందు పోసుడు ఉండదు, బీరకు మందు పోసుడు ఉండదు, చిక్కుడుకు మందు పోసుడు ఉండదు, ఓన్లీ మిసైల్ బిసైల్ ఇంత కొట్టబడుతుంది సార్. బొబ్బరికి మందు వస్తే కాయ సార్, గండెక్కుతుంది. ఓన్లీ ఈ మిర్చికి అవిటికి వీటికి చిక్కుడు కూడా మందు అవసరం లేదు సార్, బీరకు మందు అవసరం లేదు, కొట్టుడు ఓన్లీ కొట్టాలి అంతే. బీరకు అయితే 2 సార్లు మందు కొట్టినాయి సార్, డబ్బాలు దొరుకుతాయి సార్ బిస్కెట్ అని, ఆ డబ్బాలు పెట్టాలి, ఆ డబ్బాలు పెడితే అందులో వచ్చి ఈగ పడుతుంది సార్, ఆ ఈగతోని బీరకు మందు కొట్టుడు తక్కువ ఉంటుంది సార్. అస్సలే మందు లేని పంట అంటే
1: బీరకాయకి ఏం మందు అవసరం?
2: మందు అవసరం లేదు సార్, ఒకసారి 2 సార్లు కొడితే, ఇది వరకు దాకా 2 సార్లు కొట్టిన సార్, 2 నెలలు మందు.
1: ఇప్పుడు ఈ కూరగాయల పంటలకు సంబంధించి ఏమైనా తెగులు గానీ పురుగు గానీ ఏమన్నా వస్తే దానికి ఏ దానికి ఏ మందు కొట్టాలా అనేది ఇట్లా మీ అనుభవంతోనే కొడతారా, వాళ్ళని అడుగుతారు?
2: అడుగుతాం సార్, మేము ఒక వస్తాడు ఇట్లా లోకల్ మనిషిని అడుగుతాం, విలాస్ అనే లింగి ఆయన వస్తాడు, మేము ఫోన్ చేస్తే చూస్తాడు, లింగి ఆయన చూసి మాకు చెప్తాడు విలాస్ అనేట భార్య మనిషి, ఆయన ఇట్లా మంచిగా చెప్తాడు ఫలాని ఒట్టు గంగాధారి అని చెప్పి పోతాడు సార్. ఫోన్ చేస్తాడు సార్, సార్ చూసిపోతాడు విలాస్.
1: ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా కూరగాయల సాగుతోని?
2: కొంచెం కష్టం ఉంటాయి కానీ రోజు రోజు కొత్తలు వస్తాయి, ఇంత ఇంకోలాగా ఆశ పడకుంటుంటా సార్, కొంచెం మంచిగా ఉంటుంది.
1: చాలా మంచిది. మరి గంగాధర్ గారు దాదాపు 30 ఏళ్లుగా వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా ఉన్నారు. మున్ముందు కూడా ఇట్లాగే మీరు ఈ కూరగాయల సాగులో మరిన్ని అద్భుతాలు సాధించాలి, అదే సమయంలో ఆదాయాన్ని కూడా పొందాలి అని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్కారం సార్.
0: ఇప్పటిదాకా రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ గంగాధర్తో ముచ్చటినారు. ముచ్చట పెట్టింది కేలేనిన్. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ ముచ్చటనే కాదు, వ్యవసాయదారుల కోసం ఎన్నో ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మీరు మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి. ఇది ఇయాలటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ ఈ అశోక్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:15 ఉంటది. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో పత్తి పంటలో వివిధ దశలు, తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్యం, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట. ముచ్చట పెట్టింది జి రవీందర్. తర్వాత రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత, ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఆదిలాబాద్ లో పోలీసు పరేడ్ మైదానంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక ఇప్పుడు విందాం. సమర్పణ కేలినిన్, సహకారం మడావి మారుతి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆదిలాబాద్ లోని పోలీసు పరేడ్ మైదానంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక వింటారు. సమర్పణ కే లెనిన్, సహకారం మడావి మారుతి. ఎనభైవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అసూలు బాసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. జాతీయ పతాకాలను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు పరేడ్ మైదానంలో అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈసారి ఈ వేడుకలు జాతీయ గేయం వందే మాతరం గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు జి నగేష్, ఆదిలాబాద్ బోధ్ శాసనసభ్యులు పాయల శంకర్, అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నత అధికారులు, పాఠశాల కళాశాలల విద్యార్థులు, పురజనులు పాల్గొన్నారు. సమ్మాన్ గార్డ్ సమీక్ష అనంతరం ముఖ్య అతిథి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ సందర్భంగా పంచుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
3: ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసి చాలా మారుమూల ప్రాంతాల్లో మనకు తెలియదు అభివృద్ది జరగలేదు అని అలాంటి 99 డేస్ లో మనకు ఎన్నో విషయాలు తెలిసిన తర్వాత ఆ ప్రణాళిక కలెక్టర్ గారు అండ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తయారు చేసిన దాని తర్వాత అది ఎంతో అభివృద్ది దశలో పోతున్నది. అలాగే మీకు ఆర్ గ్యారంటీలో తెలుసు మహాలక్ష్మి పథకం ఆర్టీసీలో ఇప్పటికే 389 లక్షల రూపాయలతో 389.26 లక్షల మంది మహిళలు ప్రయాణాలు ఉచితంగా ప్రయాణం చేసిన సంగతి మన అందరికీ తెలుసు. ఇలా వెరీ మన సక్సెస్ఫుల్ గా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అలాగే మహాలక్ష్మి పథకంలో మన గ్యాస్ సిలిండర్స్ విషయంలో కూడా మన జిల్లాలో దాదాపు 1.2 లక్షల మంది అర్హులైన మహిళలకు 500 మనం సిలిండర్ అందజేస్తున్నాం. అలాగే మనకు ఆరోగ్యశ్రీలో మీకు తెలుసు ఆరోగ్యశ్రీ ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ది మొన్ననే రివ్యూ కూడా జరిగింది. కలెక్టర్ గారికి 6 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి ఇక్కడ రిమ్సే కాకుండా జిల్లాలో ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ దానికంటే పెద్ద హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ కానీ ఈ హాస్పిటల్స్ కన్ని అభివృద్ది పథాల్లో తీసుకుపోవాలని ఆలోచనలు చేస్తున్నాం. మరి దీనితో సహా గృహజ్యోతి జిల్లాలో 2.97 లక్షలకు పైగా కనెక్షన్లతో 24 గంటలు నిరంతరంగా విద్యుత్తు అందజేస్తూ గృహ

0: 3605 ఇళ్లు ప్రారంభమైపోయినాయి. ఇక పూర్తి దశలోగా 311.36 కోట్ల నిధులు నేరుగా లబ్ధిదారులకు, అంటే 311 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రాష్ట ప్రభుత్వం మరి ఈ రెండో విడత కూడా గురిసెలున్న చోట ఎక్కడ కూడా ఒక గురిసె కనిపించకుండా రెండో విడతలో గురిసెలు ఎన్ని ఉన్నా ఆ గ్రామాల్లో ఆ గురిసెలు కార్యక్రమం తీసేసి వాళ్ళని కూడా ఇంద్రమ్మ ఇల్లు చేసే ఒక ఘన కార్యక్రమం జరుగుతుంది. బహుశా భారతదేశంలో ఇంద్రమ్మ అంటే ఈజీగా కరప్షన్ ఫ్రీ లేకుండా మనము చేసుకున్నాం. మొన్ననే మేము ముగ్గురు మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అజరుద్దీన్ గారు, నేను అందరము ఒక 4-5 ఇళ్లు ప్రారంభం చేసుకుంటే మేము ఇచ్చిన 5 లక్షలే కాకుండా వాళ్ళు కూడా కొన్ని కలుపుకొని బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది అడిగినారు, మరి మీరు ఇల్లు అప్పు చేసుకుని కట్టుకున్నారంటే మేము జీవితంలో ఒకటే కదా సార్ ఇల్లు కట్టేది, ఇక ఏదైనా ఉంటే చిన్నగా తీసుకుని బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. ఇక రైతు భరోసా స్కీమ్ లో మొన్ననే 9,000 కోట్ల రూపాయలు 9 దినాల్లో ఈ ఖరీఫ్ సీజన్ కు కంప్లీట్ గా మనము ఈ రైతు భరోసా కలువ వ్యవసాయ శాఖ ద్వారా మనం అందరికి అందించినాం. దీంట్లో మన జిల్లాకు వస్తే దీంట్లో జిల్లాలోని 1,61,121 మంది రైతులకు సుమారు 327 కోట్లు రైతు భరోసా నిధులు చేయడం జరిగింది. ఈరోజు రేషన్ కార్డు, కొత్త డిజిటల్ రేషన్ కార్డు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎంత గొప్ప కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. గత 12 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు. ఇవాళ మనం రాగానే కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డుతో మళ్ళా డిజిటల్ అంటే జేబులోనే పెట్టుకోవచ్చు, కార్డు జేబులోనే పెట్టుకుని తిరిగి వచ్చి ఎక్కడైనా రేషన్ కార్డు ఉంటే ఆ రెండుకి పనికి వస్తుంది. ఇది ఆధార్ తిరగానే రేషన్ కార్డు కూడా మనం ఎక్కడైనా చూపించి, మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ షాప్ లో కూడా అదే ఈ కార్డు చూపించి అక్కడ మీరు రేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి గొప్ప ఫెసిలిటీస్ మేము అందజేస్తున్నాం.
1: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను, అనుభూతులను ఆకాశవాణితో పంచుకున్నారు. ఆ అభిప్రాయాలను ఇప్పుడు వారి మాటల్లో విందాం.
2: నా పేరు దీక్షణ్య, నేను మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల నుండి వచ్చాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి రావడం మొదటిసారి. మా సీనియర్స్ ఇంతకు ముందు వచ్చారు. మేము ఇక్కడ బోనాల సాంగ్కి డాన్స్ చేశాము. ఇక్కడ చాలా బాగుంది.
3: నా పేరు మానస, నేను 9వ తరగతి చదువుతున్నాను. మహాత్మా జ్యోతి బాపులే ఆదిలాబాద్ నుంచి వచ్చాను. అందరి ముందు డాన్స్ చేయడం, ఫస్ట్ టైం పరేడ్ గ్రౌండ్ కి రావడం, ఇక్కడ చాలా బాగుంది. అందరి మిడిల్లో మేము చేయడం బాగా మాకు బాగా అనిపించింది. మేము బోనాల పాట మీద డాన్స్ చేశాము, దానికి మాకు ఒక ప్రైజ్ వచ్చింది.
1: జిల్లాలో చేపట్టిన వివిధ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ప్రగతిని తెలియజేస్తూ ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. అటవీ, వ్యవసాయం, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ ఇలా పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆకాశవాణితో పంచుకున్న విషయాలను వారి మాటల్లో విందాం.
4: నా పేరు అశోక్, నేను హైదరాబాద్ మాదాపూర్ నుండి. రైతులు పొలాల్లో మందు పిచికారి చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము. సో దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ డ్రోన్ నుంచి మందు మనం స్ప్రే చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుందని చెప్పేసి మనం ఈ డ్రోన్ ని యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు రైతులు దీంతో మన పొలాలకు మందు స్ప్రే చేయడానికి చాలా సులభంగా ఒక 5-10 నిమిషాల్లో మనము దీన్ని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. మనకు దీని పర్పస్ వచ్చేసి మనకు లిక్విడ్ స్ప్రే చేసుకోవచ్చు, ప్లస్ యూరియా గాని డిఏపి అది కూడా స్ప్రెడ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. మొత్తానికి మనకు రైతులకు ముందు విధంగా ఏదైతే లిక్విడ్ ఉందో వారి బాడీకి పైన పడి ఇబ్బంది పడడం, సో అట్లా కాకుండా ఇప్పుడు దీంతో చాలా ఈజీగా సేఫ్టీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు అట్లానే దీనికి ఏదైతే మనం 2-వీలర్ తో ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు, 4-వీలర్ గానీ ఈజీగా షిఫ్ట్ చేసుకోవడానికి మనకి 2-వీలర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయానికి వస్తే మనకు ఈజీగా ఒక 2 సెట్ ఆఫ్ బ్యాటరీతో ఒక 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. మనకి ఇంత మొత్తానికి రైతులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావిస్తున్నాం.
5: నమస్కారం. హార్టికల్చర్ రిజిస్ట్రేషన్ ఆదిలాబాద్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినాం. నా పేరు సయ్యద్ ఇర్ఫాన్ అలీ. నేను పి

0: పిహెచ్డి హార్టికల్చర్ ని మేము ఇక్కడ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా రీసెర్చ్ స్టేషన్ నుంచి అంటు మొక్కలు, వెజిటేబుల్ గ్రాఫ్ట్స్, ఇంకా మొరింగా, ఇంకా వెటివర్, ఇంకా కరోండా ఫ్రూట్స్, ఇంకా స్పైన్ గార్డ్ ఫ్రూట్స్, ఇంకా సీడ్ స్పైసెస్ లా సాఫ్లవర్, ఇంకా బ్లాక్ క్యూమిన్, ఫెనెల్, సోంపు, గుర్జకాయలు, రెడ్ కలర్ బెండి, నల్ల జీలకర్ర, మనం కలుంజీ అంటాం, అది తీసుకొచ్చినాం. ఇది రైతుల కోసం, అవగాహన కోసం. ఇంకోటి మన దగ్గర బ్లాక్ కలర్ అంటే నల్ల బంగాళదుంప ఉన్నది, బ్లాక్ కలర్ పొటాటో, కుఫ్రీ నీల్కాంత్ అనే వెరైటీ. చాలా మంది వచ్చి సీడ్ కోసం ఇంకా ప్లాంట్స్ కోసం అడుగుతున్నారు. మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి అన్ని నర్సరీలో. మునగా గానీ, వెట్టివర్ గానీ, లెమన్ గ్రాస్ గానీ, ఇంకా వెజిటేబుల్ గ్రాఫ్ట్స్ అంటుగట్టినవి మొక్కలు ఉన్నాయి. ఇంకా అన్ని సీడ్ స్పైసెస్, కరోనా మొక్కలు గానీ, కరోనా ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
1: ఉత్తమ సేవలను అందించిన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులు, ఉద్యోగులకు అతిథులు ప్రశంసా పత్రాలను బహూకరించారు. మరొకసారి జాతీయ గేయం వందేమాతరం, జాతీయ గీతం జనగణమన గీతాలాపనలతో ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిశాయి. ఇంతవరకు మీరు ఆదిలాబాద్లోని పోలీసు పరేడ్ మైదానంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ కే లెనిన్, సహకారం మడావి మారుతి.

ఉషారు. ఇది సినిమా పాటల జోరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఉర్రు తలుగించే జోరైన పాటల తీరు. శ్రోతలు, మరి ఆలస్యం ఎందుకు? మీ మనసుకు నచ్చిన హుషారైన పాటలు వినేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు ఇన్పేతందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను మీ మల్లెపూల. మరి మీరు అందుకు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 32 కొను జత చేసి 2950 01, ఇంకో నంబర్ 2300 081. ఈ నంబర్లకు ఫోన్లు చేసి పాటల్ని కోరుండ్రి. అట్లనే మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. కార్యక్రమంలో ముందుగా ఈ పాటతో షురూ చేద్దాం.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: విష్ణువర్ధన్.
0: విష్ణువర్ధన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: ఆదిలాబాద్ విద్యానగర్.
0: ఆదిలాబాద్ విద్యానగర్ నుంచి. ఓకే, ఏం చేస్తుంటావు నువ్వు?
1: 9th క్లాస్
0: చదువుకుంటున్నావు. 9th క్లాసా?
1: అవును.
0: ఏ బడికి పోతావు మరి?
1: నేను గజిటెడ్ నంబర్
0: 1. ఏది?
1: గజిటెడ్ నంబర్
0: 1. గవర్నమెంట్ బడా?
1: ఆ గవర్నమెంట్.
0: ఓకే, వెరీ గుడ్. మరి ఇలా జెండా ఎగరేయడానికి పోయినావా?
1: అవును పోయినా.
0: ఏమేం చేసిండ్రు అక్కడ మీ బడిలో?
1: ప్రోగ్రామ్ ఉంది.
0: ఓకే, పాడినవా మరి నువ్వు జనగణమన వందే మాత్రం పాడినవా?
1: అవును.
0: ఓకే, చెప్పు ఇంకా. మరి ఏ పాట వింటావు?
1: నా పేరు సూర్య సినిమా నుంచి పాట,
0: సైనిక పాట. అదేనా?
1: అదే.
0: సరే, మరి పాట వస్తుంది మరి విందామా?
1: సరే.

ఇది మనందరిని అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో విష్ణువర్ధన్, హలో, సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండాలా విష్ణువర్ధన్? హలో హలో, సరే విష్ణువర్ధన్, మరి నీ వాయిస్ వేస్తే అయితే వస్తలేదు. విద్యానగర్ నుంచి విష్ణువర్ధన్ కాల్ చేసిండ్రు, మీ ఫోన్ నుంచి అయితే వాయిస్ సరిగా వస్తలేదు మీది కాబట్టి. హలో, క్షమించాలి, విష్ణువర్ధన్ కాదు, రవి బరంపూర్ నుంచి రవి ఫోన్ చేసిండ్రు. రవి వినిపిస్తుందా? హలో, సరే రవి, మరి నువ్వు అడిగిన గిరగిరగిర గింగిరాయిలే పాట వస్తుంది, విందాం మరి.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కార్యక్రమంలో ఇప్పుడు హైదరాబాద్లోని గోల్కొండ కోట వద్ద జరిగిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ఎనభైవ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని

0: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. సప్తధార మొదటిది శక్తి తయారీ రంగము, రెండవది వ్యవసాయము, ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది హరిత నీలి ఆర్థిక వ్యవస్థ. సప్తధారలోని 7వ ప్రవాహం భారత సాఫ్ట్ పవర్ అని ఆయన చెప్పారు.
1: ఆజ్ లాల్ కిలే కి ప్రాచీర్ సే మై దేశ్ కే సామ్నే శక్తి కి సప్తధారా కా ఆవాహన్ కర్తా హూ. ఆనే వాలే 5-7 సాల్ మే జో పిచ్లే 5-7 దశక్ మే నహీ హువా వో సప్తధారా కే సామర్థ్య సే శక్తి సే హమ్ దేశ్ కో నయీ ఊంచాయీ నయీ గతి దేంగే ఔర్ నయే లక్ష్యో కో పార్ కర్నే వాలా సామర్థ్య దేంగే.
0: గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారికి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే 1,000 కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని మోదీ తెలిపారు.
1: విభిన్న పరీక్షలకు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ హమ్నే కర్నే కా నిర్ణయ కియా హై. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై, హమారే పాస్ ఉత్తమ్ టాలెంట్ హై, టీచర్ है, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్దిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజనగా మారిందని కొనియాడారు. టీబీ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మ నిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
2: हमारा देश विकसित भारत के महान संकल्प को सिद्ध करने की दिशा में अत्यंत आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. इस राष्ट्रीय विकास यात्रा में हमारा तेलंगाना एक महत्वपूर्ण ग्रोथ इंजन बनकर के उभरा है. हमारी राजधानी हैदराबाद आज भारत के एक प्रमुख ग्रोथ सेंटर, प्रावीण्य ग्रोथ सेंटर के रूप में मजबूती से स्थापित हो चुका है.
0: తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. హైకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు ఆయన ప్రత్యేక పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, లాయర్లు కోర్టు ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో రాజ్యాంగ విలువలను, న్యాయ వ్యవస్థ సాధించిన పురోగతిని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. గడిచిన ఏడాదిలో తెలంగాణ హైకోర్టులో దాదాపు 88.5% పైగా కేసులను పరిష్కరించి రికార్డు సాధించామన్నారు.
3: As an organ of the state, we can say that the members of state judiciary have been working sincerely towards rendering quality justice and reduction of tendency of cases despite several constraints. During last year, the institution of cases were 90,357, while 80,020 were disposed of in the High Court. That is approximately 88.56% of disposal. The collective effort of the bench and the bar can only ensure qualitative and speedy disposal of cases.
0: 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారక స్థూపం వద్ద యుద్ద వీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు.
4: ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం.
0: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్దికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
4: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని, సోషల్ మీడియా దుష్ప్రచారం నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. రాష్టాభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల విలువ గల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికి అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యకుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి భారత్ను $30 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ విధాన రూపకర్తల మధ్య తమ సంస్థ వారధిలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన, జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై మా ఖమ్మం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ మరికొన్ని వివరాలు అందిస్తారు.
5: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖమ్మంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే జిల్లాలో చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకాన్ని ఆవిష్కరించారు.
6: ఇకపై గురుకులాల్లో ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థుల కోసం పౌష్టిక అల్పాహార బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ఆకలితో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం వారి ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యా ప్రతిభను మరింత మెరుగుపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. రైతులకు ఏర్పడే విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా మన ప్రభుత్వం పొలంబాట కార్యక్రమం చేపట్టింది. విద్యుత్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుందో పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నాం. పిఎం కుసుమ్ కింద 1795 మెగావాట్ల సామర్థ్యానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అలాగే 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం.
0: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పోరాటల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకొండ విజయరమణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది అర్హులకు కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో 30,909 కొత్త రేషన్ కార్డులు, 1,53,582 మంది రైతులకు 161.38 కోట్ల రూపాయల రైతు భరోసా కింద ఇచ్చామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై మా కరీంనగర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు.
7: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను, వారి సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ,
8: మహాలక్ష్మి పథకంలో భాగంగా December 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,03,00,000 ప్రయాణాలు చేసి తద్వారా 365,31,00,000 రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరా శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,58,000 లబ్ధిదారులకు 9,23,755 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి సరఫరా చేయడం జరిగింది. రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం పంటకు దాని 1,92,628 మంది రైతులకు సుమారు 2,06,22,00,000 రూపాయలను జమ చేయడం జరిగింది. సన్న రకం ధాన్యాన్ని విక్రయించినటువంటి 28,659 మంది రైతులకు 71,17,00,000 రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గరిమ అగర్వాల్

0: వాళ్ళ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీటే లూప్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందని, సిద్దిపేటను మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడిఓసీ కార్యాలయము, కలెక్టర్ క్యాంపు కార్యాలయము, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా ప్రాంగణాల్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై మా ములుగు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రతాప్ మరిన్ని వివరాలు అందిస్తారు.
1: ములుగు జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో ఆదివాసీ గ్రామ ప్రజలు మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారికి కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ అధికారులు వారికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
0: ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈరోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరితో కలిసి ముఖ్య అతిథిగా బీర్ల ఐలయ్య పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. తదనంతరం జిల్లా ప్రగతిపై సందేశాన్ని అందించారు. వనపర్తిలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ ఆదర్శ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్న ఈ వేడుకలో జిల్లా ప్రగతి నివేదికను వినిపించి 138 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల స్ఫూర్తితో సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట ప్రజలు అభివృద్ది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దామోదర్ రాజ నరసింహ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సంక్షేమ ఆర్థిక ప్రగతిని వివరించారు. రైతు భరోసా పథకంలో 360,464 మంది రైతులకు 418 కోట్ల రూపాయల సాగు ప్రోత్సాహం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రదీప్ జైన్, ఎస్పీ పరతోషి పంకజ్, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ వరంగల్ జిల్లాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వాడవాడల మొవ్వెన్నెల జెండాలు రెపరెపలాడాయి. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరం అంతా జెండా పండుగల ప్రతి ఇంటి పైన మొవ్వెన్నెల జెండా రెపరెపలాడి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చారిత్రక వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఏ విధంగా జరిగాయో మా ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్నారు.
2: భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హన్మకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత ఘనంగా జరిగాయి. వరంగల్ జిల్లా వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. చారిత్రక ఖిల్లా వరంగల్ లోని ఖుష్మహల్ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న కొండ సురేఖ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చారిత్రక నగరమైన వరంగల్ ను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

0: మరోవైపు హన్మకొండ జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
1: 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరుకుంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి నిదర్శనంగా నిలిచింది.

0: ఇంతవరకు మీరు
1: 80వ
0: స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి జై చిత్రం కోసం బేబీ ప్రీతి శ్రీనివాస్ పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం అనూప్ రూబెన్స్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుపై నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర్య సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాము. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి, ఎందుకంటే
కళలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది. అప్పుడే మనం మన కళలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కళను కన్నది, ఆ కళను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది, కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కళను కన్నది. ఆ కళ ఏమిటంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాం. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాం. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కళలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది, మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు, పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది,
డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్ధితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము. 100ల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్ గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు, కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతి పెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది.
మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5-7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము. తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము.
నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 నెలల్లో మేము ఆ 70 నగరాల

అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈ రోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాం. అందుకే మేము పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము, మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో, అంటే 1925 నుండి గడచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ 1 దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం, మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు.

కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవోభవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాం. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే ఒక్కో బస్తా ధర ఏకంగా 3,000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికి మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు. ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3,000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డిఏపి ధర బస్తాకు 5,000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1,350 రూపాయలకే డిఏపిని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకనొక సమయంలో నేను ఆత్మ నిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది. గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మ నిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన ఎఫ్టీఏ ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన ఎంఎస్ఎంఈలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచ వ్యాప్తంగా

విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ ఎఫ్టీఏ ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే, మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మన కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి. అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి.
డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను మూడు విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరి మనులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి, మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్ లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని రెండవ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది? ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది, మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్ గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్ గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి, మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హై స్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి, మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగాను ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భర సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి, మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ.
ఇవి గ్రీన్ జాబ్స్ ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, మనం గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ

స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ లో గ్లోబల్ స్కేల్ ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్ లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్ కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్థాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపి వేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టి లేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం ఫార్చ్యూన్ 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో, ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానివి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలి.

ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు, మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతిపెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం. వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1,00,000 కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు, మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1,000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము

స్టార్ట్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ ను కూడా నిర్వహించాము. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే, ఆ సమయంలో మన దేశంలో కేవలం 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.5 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్యతరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే, అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1,000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించాలని నిర్ణయించాం. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది.
Khelo India Games, University Games, Winter Games, Beach Games, Sports Infrastructure, క్రీడలకు సంబంధించిన కోచింగ్ స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత్ కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ లో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 300 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను, మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 300 పోటీలలో భారతదేశం దాదాపు 200 క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే ఈ రోజు 5 ఏళ్లు 10 ఏళ్లు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కలిసి నశాముక్తి భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3.5 వేల మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాలు జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది.
2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతలున్నా, భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపద చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్ లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్ వెళ్లాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్లి శిక్షణ పొంది తిరిగి వచ్చి
నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి ఈ త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014వ సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికి అది లభించగా, మేము కేవలం 1 దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి, సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ గణాంకాల్లోని సూక్ష్మ అంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపరేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు, మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు.
ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.

0: స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది ఎంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి, ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో. దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి, అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, వందే, వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మరింత వరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో మధుర కవి వానమామలై వరదాచార్యులు రచయిత చిత్రకారుడు సామల రాజవర్ధన్ ప్రసంగం వింటారు. ఆ తర్వాత సాహిత్య రచనలు అనుభవాలు. రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రభుత్వతో ముచ్చట ప్రసారం.

వస్తుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. పొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం. 21వ భాగంలో సుశీలారాణి పటేల్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. పొద్దుగల 9:00 సింగిడి కార్యక్రమంలో కోరిన పాటల్ని వింటారు. ఇక రేపు జామట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టి మండలం వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జలరా గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం. తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం వింటారు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో వివిధ దశలు తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్. ఇంకా రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.

డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్. ఇంకా రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.